0: and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: ముద్దుల ముమ్మారావు గారు పెద్దమ్మాయి 18 సెకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 48 నీళ్ళు వసుకుందంట. రంగుల రాజారావు గారు 3 అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
4: ఇఫ్

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్.com.
1: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience.
2: Hardworking and committed candidates only.
1: If interested, email info@apexconsultingservices.us.
3: You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get a top dollar. That's exactly what I bring. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert, and a deal maker. I use AI to find the perfect buyers for your home and get you a top dollar. And because I'm also a mortgage expert, I personally vet every offer to make sure the buyer can actually close. No surprises, no failed deals, just a maximum profit in your pocket. Call 408-805-4653. That's 408-805-4653. Get your free instant AI home valuation at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Anaya, a top dollar realtor. Make your move today.

0: విరుజల్లు శ్రోతలకు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎప్పటిలాగానే ఈ ప్రసారాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. ఆయనకు కళాశాల డిగ్రీలు లేకపోవచ్చు, ఆయన పరిశోధనా పత్రాలు రాసి ఉండకపోవచ్చు, వేదవేదాంగాలు ఔపోసన పట్టి ఉండకపోవచ్చు, పురాణ గ్రంథాలు పఠించి ఉండకపోవచ్చు, ప్రపంచ తత్వ సిద్ధాంతాలన్నింటినీ విశ్లేషించి ఉండకపోవచ్చు, కాని వీటన్నింటికంటే విలువైన అరుదైన జీవితానుభవాలతో ఎదిగి ఆ అనుభవాలు మలచిన ఆలోచనా విధానంతో తనదైన శైలిలో జీవితాంతం విలక్షణ ప్రసంగకర్తగా కొనసాగి తనను నమ్మిన కోట్లాది మంది జీవితాలలో వెలుగు రేఖలు ప్రసరింపచేసిన ప్రముఖుడు జిడ్డు కృష్ణమూర్తి గారు. ఆయన జీవనరేఖలు 11వ భాగం ఈరోజు. గత 10 భాగాల్లో ఆయన జన్మించిన 1895 నుంచి 30 సంవత్సరాల వయసొచ్చే 1925 దాకా ఆయన జీవన గమనంలో ఎదురైన అనేక సంఘటనల గురించి తెలుసుకున్నాం. గత భాగం ముగిసేసరికి మన కథనం 1925 జులై మధ్యలో ఉంది. కృష్ణ నిత్యాలు ఇంగ్లాండులో స్థిరపడిన 1912 తర్వాత 1921లో ఇండియాకి వచ్చినప్పుడు ఆస్ట్రేలియాకు కూడా వెళ్లి 1922 జులైకి అమెరికాలోని కాలిఫోర్నియా వచ్చారు. నిత్య అనారోగ్యం దృష్ట్యా లాస్ ఏంజెల్స్ దగ్గర్లోని ఓహై వ్యాలీలోని దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలి కుటీరంలో దిగారు. 1923లో ఒకసారి యూరోప్ వెళ్లారు. 1924లో యూరోప్, ఇండియా, ఆస్ట్రేలియాల్లో పర్యటించి 1925 జులైకి తిరిగి కాలిఫోర్నియా చేరుకున్నారు. ఈ సమయానికి నిత్య ఆరోగ్యం బాగా క్షీణించింది. 3 ఏళ్ల క్రిందట ప్రారంభించిన డాక్టర్ అబ్రామ్ సర్వరోగ నివారణ యంత్రాన్నే వాడడం కొనసాగించారు. అది శాస్త్రీయత లేనిదని డాక్టర్లు ప్రకటించినా, డాక్టర్ అబ్రామ్ చనిపోయినా నిత్యా చికిత్సకు అదే యంత్రాన్ని కొనసాగించడం ఆశ్చర్యకరమే. ఈ 1925 జులైకి ఓహై వ్యాలీలో నిత్యాతో పాటు ఆయనకు సేవ చెయ్యడానికి ఆస్ట్రేలియా నుంచి అమెరికాకి తిరిగొచ్చిన రోజ్లెండ్, మరొక సహాయకుడు ఎన్ఎస్ రామారావు, కృష్ణమూర్తిగారు వీళ్లున్నారు. స్థానికంగా ఉన్న దివ్యజ్ఞాన సమాజ సభ్యుల సహకారం ఎలాగూ కొనసాగుతోంది. కృష్ణమూర్తిగారి జీవన పయనంలోని ఇతర ముఖ్యమైన వ్యక్తులు ఎక్కడెక్కడున్నారంటే, ఆ సమయానికి కృష్ణ ప్రేమిస్తున్న హెలెన్, నిత్యా ప్రేమిస్తున్న మేరీ, వీళ్ళిద్దరూ కూడా ఆస్ట్రేలియాలో లెడ్ బీటర్ దగ్గర ఉన్నారు. కృష్ణ నిత్యాకు మాతృప్రేమ పంచుతున్న ఎమిలీ లూటెన్స్ లండన్లోనే ఉంది. డి రాజగోపాల్ లండన్లో యూనివర్సిటీలో ఆఖరి సంవత్సరం పరీక్ష రాస్తున్నాడు. అనీ బిసెంట్ ఇండియాలో ఉంది. ఇక్కడ్నుంచి ఈ వారం కథనాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు కృష్ణమూర్తికి ప్రధాన వ్యాపకం తమ్ముడు నిత్య ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడమే. 3 ఏళ్ల నుంచి నిత్య పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్న రోజ్లెండ్ తన నర్సింగ్ అనుభవంతో నిత్యాకి ఎప్పుడు ఏ సహాయం అందించాలో చూసుకుంటోంది. రామారావు ఇంటి పనుల్లో సహాయకారిగా ఉంటున్నాడు. నిత్యా పరిస్థితి 2 రోజులు బాగుంటే 4 రోజులు తీవ్రతరం అన్నట్లుంది. బాగా నీరసించిపోయాడు. ఒక్కొక్కసారి లేచి నడిచే ఓపిక లేక రోజంతా పడుకునే ఉండేవాడు. ఎడతెగని దగ్గు, అప్పుడప్పుడు నోటినుంచి కళ్ళతో పాటుగా రక్తం కూడా పడుతోంది. 1వ వారంలో కృష్ణమూర్తి అనీ బిసెంట్కి కేబులిచ్చాడు. రాజగోపాల్ కూడా తమతో ఉంటే బాగుంటుంది, అదనపు సహాయం కావాలి అని. అప్పటికీ రాజగోపాల్కి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరీక్షలు అయిపోయాయి. వాళ్లే టీచింగ్ అసిస్టెంట్గా ఉద్యోగం కూడా ఇస్తామన్నారు. సరిగ్గా అదే సమయంలో అనీ బిసెంట్ అతణ్ణి ఓహై వ్యాలీకి వెళ్లి కృష్ణ నిత్యాలకు అదనపు సహాయం అందించమని చెప్పింది. 1925 ఆగస్టు మధ్యకు రాజగోపాల్ ఓహై వ్యాలీకి చేరుకున్నాడు. ఇప్పుడు కృష్ణ, రాజగోపాల్, రామారావు, రోజ్లెండ్, నలుగురి పూర్తికాల వ్యాపకం నిత్యాను జాగ్రత్తగా చూసుకోవడమే, అతడికి వీలైనంత విశ్రాంతిని ఆహ్లాదాన్ని అందించడం. ఈ సమయంలో రోజ్లిండ్ రాజగోపాల్లు దగ్గరగా కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఇక్కడి పరిస్థితులు ఇలా ఉండగా 1925 జులై ఆగస్టు నెలల్లోనే యూరోప్లో దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాల్లో ఒక కుదుపు, ఒక సంచలనం, ఒక సంక్షోభం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. క్లుప్తంగా తెలుసుకుందాం. దీనికి ప్రధాన కారణం జార్జ్ అరండేల్. గుర్తున్నాడు కదా, ఈయన మన కార్యక్రమ పరంపరలో రెండో భాగం నుంచే వస్తున్నాడు. బెనారస్లో లెక్చరర్గా పనిచేస్తుండేవాడు లోగడ. తర్వాత రాజీనామా చేసి 1914-15 ప్రాంతాల్లో కృష్ణ నిత్యాలకు హోమ్ ట్యూటరింగ్ కోసమని లండన్లో ఉన్నాడు. తర్వాత అడయారు తిరిగొచ్చి తన 42 సంవత్సరాల వయసులో తనకంటే 26 సంవత్సరాలు చిన్నదైన 16 సంవత్సరాల రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడే రుక్మిణి అరండేల్. 1925 జార్జ్ అరండేల్, రుక్మిణీలు వీళ్ళిద్దరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దివ్యజ్ఞాన సమాజ శాఖల్ని సందర్శిస్తూ ఉపన్యాసాలిస్తున్నారు. ఆ క్రమంలో 1925 జులై మధ్యకి వాళ్ళిద్దరూ హాలెండ్లోని యూజెన్ అనే నగరం చేరుకున్నారు. అక్కడున్న కేథలిక్ చర్చి బిషప్ వెడ్జివుడ్ వాళ్లకు ఆతిథ్యమిచ్చాడు. ఒక నెల రోజుల పాటు వాళ్ళిద్దరూ హ్యూజెన్లో ఉన్న సమయంలో దివ్యజ్ఞాన సమాజంలో చిన్నపాటి సంక్షోభాన్ని సృష్టించారు. చిన్నపాటి అంటున్నానండి. ఏమైందంటే, జార్జ్ అరండేల్ ఆ హ్యూజెన్ నగరం చుట్టుపక్కలున్న దివ్యజ్ఞాన సమాజ సభ్యుల్ని సమావేశపరచి వాళ్లకు దీక్షలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇనిషియేషన్. సాధారణంగా దివ్యజ్ఞాన సమాజ సభ్యులకు దీక్షలివ్వడం గానీ ఉపదేశాలు కానీ లెడ్ బీటర్ ద్వారానే జరుగుతూ ఉండేవి. మిగతా వాళ్లు అతీంద్రియ అనుభవాలకు లోనవ్వడమే కానీ వేరే వాళ్లకి దీక్షలు ఇచ్చే స్థాయి ఉండేది కాదు. ఇప్పుడేమవుతోంది, జార్జ్ అరండేల్ తాను దీక్షలు ఇచ్చే సాహసం చేశాడు. పైగా తనకి అతీంద్రియ లోకంలోని అగ్రనేత మహాచౌహాన్తో సూటి పరిచయం ఏర్పడిందని, ఆయన చెప్పినట్లు అందరికీ దీక్షలిస్తున్నానని అన్నాడు. తన భార్య రుక్మిణికి 3వ దీక్ష కూడా అయిపోయిందని, తను 4 దీక్షలు పూర్తి చేశానని, త్వరగా దీక్షలు పొందాలనుకునేవాళ్లు హ్యూజెన్లో తన శిబిరానికి రమ్మని పిలుపునిచ్చాడు. ఈ వేగవంతమైన దీక్షల గురించి అనీబిసెంట్కి ఉత్తరం రాసినప్పుడు ఆమె లెడ్ బీటర్ దగ్గర అనుమతి తీసుకోండి అని చెప్పింది. జార్జ్ అరండేల్ లెడ్ బీటర్కి ఉత్తరం రాస్తే వెంటనే సమాధానం రాకపోయేసరికి ఆయన అంగీకరించినట్లేనని ఊహించుకుని తన దీక్షా ప్రధాన కార్యక్రమంతో ముందుకెళ్లాడు జార్జ్ అరండేల్. ఇంకా ఆశ్చర్యమేమిటంటే, కొద్ది రోజుల తర్వాత అనీబిసెంట్ కూడా ఆ శిబిరానికి హాజరై 3వ దీక్ష తీసుకున్నాను అని ప్రకటించడం. అనీబిసెంటే ఆ శిబిరానికి హాజరయ్యింది అనేసరికి ఇంకా చాలామంది దివ్యజ్ఞాన సభ్యులు అక్కడికొచ్చారు. ఆ తర్వాత ఎవరో వ్యాఖ్యానించారు అనీబిసెంట్ని వాళ్లు హిప్నటైజ్ చేశారు అని. ఆ దీక్షలు ఆ శిబిరానికే పరిమితం కాకుండా ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో ఉన్నవాళ్లకు కూడా, కాలిఫోర్నియాలో ఉన్న కృష్ణమూర్తితో సహా వివిధ దశల దీక్షలు పూర్తయ్యాయని మహాచౌహాన్ తనతో చెప్పాడని జార్జ్ అరండేల్ ప్రకటించాడు. మహాచౌహాన్ అంటే గుర్తున్నాడు కదా, వాళ్లు నమ్మే అతీంద్రియ లోకంలో అగ్రస్థాయి గురువు. ఆయన కింద మైత్రేయ, మైత్రేయ కింద మాస్టర్ కుతుమి మొదలైన వాళ్లుంటారు. లెడ్ బీటర్ కృష్ణమూర్తి తరచూ ఆ మాస్టర్ కుతుమితో మాట్లాడుతున్నాము అని చెప్తుండేవాళ్లు. ఇప్పుడు జార్జి ఏమంటున్నాడు, వీళ్లందర్నీ అధిగమించి తాను సరాసరి మహాచౌహాన్తోనే తరచూ మాట్లాడుతున్నాను అని. ఇంకా ఈ దీక్షా పరంపరకు పరాకాష్ఠ, ఒకరోజు కాబోయే ప్రవక్తలు వీళ్లే అని మహాచౌహాన్ తనతో చెప్పాడని 12 మంది పేర్ల జాబితా చూపించాడు అనీబిసెంట్కి జార్జ్ అరండేల్. దాంట్లో కృష్ణమూర్తిగారి పేరు లేదు. అయితే ఆ జాబితా బయటకు ప్రకటించినప్పుడు అనీబిసెంట్ కృష్ణమూర్తి పేరు కూడా చేర్పించింది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న లెడ్ బీటర్, జార్జ్ అరండేల్ చేస్తున్న పనులు సమర్థనీయం కాదు, అలాంటి వాటిని ఆపేయమని కబురు పంపించాడు. కృష్ణమూర్తికి హాలెండ్లో జరుగుతున్న ఈ హడావిడి గురించి తెలుస్తోంది, కాని అప్పటికీ తాను ఉన్న పరిస్థితుల్లో అలాంటి వాటి గురించి ఆలోచించడం కాని స్పందించే స్థితిలో కాని లేడు. అయితే వ్యక్తిగతంగా ఒక గదిలో జరగాల్సిన దీక్షా కార్యక్రమాన్ని బహిరంగ కార్యక్రమాలుగా చేయడం మంచిది కాదు అని ఎమిలీ లూటెన్కి రాసిన ఉత్తరంలో చెప్పాడు కృష్ణమూర్తి. జార్జ్ అరండేల్ చేసిన ఆ హడావిడి ఒక నెల రోజులకు 1925 సెప్టెంబర్కి కాస్త సద్దుమణిగింది. ఇక్కడ కాలిఫోర్నియాలో నిత్య పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. 24 గంటలు ఎవరో ఒకళ్ళు పక్కన ఉండాల్సిందే. సెప్టెంబర్ మధ్యలో కృష్ణమూర్తి అనీ బిసెంట్కి రాసిన ఉత్తరంలో చెప్పాడు, నిత్యా గురించిన ఆందోళన మా అందరికీ రోజురోజుకీ ఎక్కువవుతోంది, పాపం నిత్యాన్ని చూస్తుంటే జాలేస్తోంది, చాలా ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు, కొన్నిసార్లు నొప్పితో విలవిల్లాడుతూ అమ్మ కావాలి అని ఏడుస్తుంటే నిస్సహాయంగా చూడాల్సొస్తోంది, ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయినప్పుడు ఎప్పటికీ నిత్యాకి ఈ బాధ నుంచి విముక్తి దొరుకుతుంది అనిపిస్తోంది, కొన్ని రోజులైతే ఒక్క ముక్క మాట్లాడడానికి కానీ కదలడానికి కానీ శక్తి లేక మగతగా పడుకుంటున్నాడు, అస్సలు మంచం దిగడం లేదు, అతడి శారీరక అవసరాలన్నీ నేనే చూసుకుంటున్నాను, ఇది నాకు కావాల్సిన అనుభవమే కాని ఇతరులు అలా బాధపడుతుంటే చూడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అని. మరొక 2 వారాలు గడిచాయి. 1925 అక్టోబర్ వచ్చింది. ఆ సంవత్సరం డిసెంబర్కి థియోసాఫికల్ సొసైటీ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ సందర్భంలో మద్రాసులోని అడయార్ ప్రధాన కేంద్రంలో ఒక ప్రత్యేకమైన బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తోంది అని బిసెట్. దానికోసం కృష్ణమూర్తి తప్పనిసరిగా ఉండాలి, రమ్మని కబురు చేసింది. కాని ప్రస్తుతం నిత్యా పరిస్థితి చూస్తుంటే తనకు కదలానని లేదు అని చెప్పాడు కృష్ణమూర్తి. ఏం పర్వాలేదు, నిత్యాకు ఏమీ కాదు, తను నీకోసమైనా సజీవంగా ఉంటాడు, కాబోయే విశ్వగురువు అయిన నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత అతడిదే కాబట్టి అతీంద్రియ గురువులు అతణ్ణి కాపాడతారు, గురువుల మీద విశ్వాసం ఉంచి నువ్వు రావచ్చు అని సమాధానమిచ్చింది అని బిసెంట్. అప్పటికీ కృష్ణమూర్తి ఊగిసలాడుతూనే ఉన్నాడు. అయితే తను అదే సంవత్సరం మొదట్లో అతీంద్రియ గురువులతో మాట్లాడిన సంగతి, మహాచౌహాన్ భరోసా ఇచ్చిన విషయం గుర్తొచ్చాయి. ఈలోగా లెడ్ బీటర్ కూడా అదే హామీ ఇస్తూ ఉత్తరం రాశాడు కృష్ణాకి. ఇంతమంది ఇస్తున్న హామీలు, తనకి కూడా అతీంద్రియ గురువు మీద విశ్వాసము కలిసి కృష్ణమూర్తిని అడయార్ కార్యక్రమానికి బయలుదేరదీశాయి. ముందుగా లండన్ వెళ్లి అనీ బిసెంట్ని కలుసుకుని అక్కడ్నుంచి అందరూ కలిసి అడయార్ వెళ్లాలి, అది ప్రణాళిక. తనతో పాటు రాజగోపాల్ని, రోజులిండిని కూడా తీసుకురమ్మని, అక్కడున్న రామారావుకి తోడుగా మేడం మాంజియార్లేని పంపిస్తానని చెప్పింది అనీ బిసెంట్. అక్టోబర్ మొదటి వారానికి మేడం మాంజియార్లీ ఓహై వ్యాలీకి చేరుకుంది. మేడం మాంజియార్లీ అంటే గుర్తుంది కదా, 4 ఏళ్ల క్రిందట కృష్ణ నిత్యాలు ప్యారిస్లో ఉన్నప్పుడు వాళ్లకు ఆతిథ్యమిచ్చిన ఆవిడ. నిత్య అంటే ప్రత్యేకమైన అభిమానం కూడా ఆమెకు, అందుకని ఆమెను ఎంపిక చేసి మరీ పంపించింది అనీ బిసెంట్. అయితే ఈ ప్రయాణానికి ఏమాత్రం ఇష్టం లేని మరొక వ్యక్తి రోజులిండ్. రోజులిండ్ ట్రైన్డ్ నర్సు కాబట్టి నిత్య అనారోగ్యం గురించి మిగతా వాళ్లకంటే ఆమెకు అవగాహన ఎక్కువగా ఉంది. వెళితే మీరు వెళ్ళండి, నేను రాను అని ముండికేసింది రోజులిండ్. నెలల తరబడి వేళకి తిండి నిద్ర లేకుండా నిత్యకు సేవలు చేస్తూ ఉండడంతో రోజులిండ్ ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. కాని కృష్ణ బలవంతం చెయ్యడంతో ఆమె కూడా బయలుదేరక తప్పలేదు. వీళ్ల ప్రయాణం గురించి తెలుసుకున్న నిత్య రోజులిండ్ని, రాజగోపాల్ని పిలిచి చెప్పాడు, నేను ఎంతకాలం బతుకుతానో తెలియడం లేదు, అన్నయ్య కోసం అతీంద్రియ గురువులు నన్ను కూడా కాపాడుతారంటున్నారు, కాని ఎప్పుడేమవుతుందో, మీరు నాకు ఒక మాట ఇవ్వండి, భవిష్యత్తులో ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని సంక్షోభాలు ఎదురైనా మీరిద్దరూ అన్నయ్యను వదిలిపెట్టొద్దు అని. అప్పటికీ రోజులిండ్, రాజగోపాల్లు ఒకరికొకరు ఏమీ కారు, కేవలం కృష్ణ బృందంలోని సభ్యులు అంతే. ఇద్దరూ నిత్యాకు మాట ఇచ్చారు, బయలుదేరే రోజు కూడా రోజులిండ్ హడావిడిగా సూట్కేసులో బట్టలు కుక్కేసుకుని నిత్యా మొహంలోకి చూడలేక కాళ్లకి షూస్ కూడా వేసుకోకుండా రైల్వే స్టేషన్కి పరుగుతీసిందట. వెనకాల వెళ్లేవాళ్లు ఆమె షూస్ తీసుకెళ్లిచ్చారు. స్టేషన్కి వెళ్లి వీడ్కోలు చెప్పే స్థితిలో కూడా లేడు నిత్య. కృష్ణానే వెళ్లి మంచానికి అతుక్కుని ఉన్న నిత్య చేతిని తన చేతిలోకి తీసుకుని, నీకేం కాదు నిత్య, నేను ఉన్నంతకాలం నువ్వు ఉంటావు, నేను తొందరగానే వచ్చేస్తాను, మధ్య మధ్యలో క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తుంటాను అన్నాడు. 1925 అక్టోబర్ 13 కృష్ణ, రాజగోపాల్, రోజులిండ్లు రైల్లో న్యూయార్క్కి వెళ్లి అక్కడ్నుంచి షిప్ ఎక్కాలి. రామారావు, మేడం మ్యాంజియార్లీ నిత్యాకి సంరక్షకులుగా ఓహైలో ఉండిపోయారు. 16 అక్టోబర్ న్యూయార్క్లోని గోథమ్ హోటల్ నుంచి కృష్ణమూర్తి తమ్ముడికి ఉత్తరం రాశాడు. ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తున్నాను, నా శరీరం మాత్రమే ప్రయాణిస్తోంది, నా మనసంతా నీదగ్గరే ఉంది, ధైర్యంగా ఉండు నిత్య, నీకేం కాదు, మనల్నిద్దర్నీ ఎవరూ వేరు చెయ్యలేరు, మళ్లీ లండన్ చేరుకున్నాక ఉత్తరం రాస్తాను అని. తమ్ముడు లేకుండా కృష్ణ ప్రయాణం చెయ్యడం ఇదే మొట్టమొదటిసారి. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడూ తమ్ముడితో ప్రయాణం చేసే అవకాశం రాదని, అసలు తమ్ముడే తనకి శాశ్వతంగా దూరమవుతాడని కృష్ణమూర్తి అప్పుడు అస్సలు ఊహించలేదు. కృష్ణ, రాజగోపాల్, రోజులిండ్ ముగ్గురూ 1925 అక్టోబర్ 23 ఇంగ్లాండులోని ప్లిమత్ రేవు పట్టణం చేరుకున్నారు. అక్కడ్నుంచి లండన్లోని మిస్ డాడ్జ్ ఇంటికి వెళ్లారు. ఆమే కదా అన్నదమ్ములిద్దరికీ చదువుకోవడానికి ధన సహాయం చేసింది, ఓహై వ్యాలీలో ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు కూడా ముందుకొచ్చింది ఈ మిస్ డాడ్జే. ఆమె ఇంట్లోనే అన్నదమ్ములిద్దరూ చాలా నెలల పాటు నివసించారు. ఆ ఇంట్లోని ఏ గదికి వెళ్లినా నిత్యానే గుర్తొచ్చాడు కృష్ణాకి. ఇంట్లోనే కాదు, లండన్లో ఎక్కడికెళ్లినా నిత్య తాను కలిసి తిరిగిన క్షణాలన్నీ కళ్ల ముందు కదులుతున్నాయి. పాపం నిత్య తొందరగా కోలుకుంటే బాగుణ్ను, నేనిలా బయలుదేరి రావడానికి అతీంద్రియ గురువులే కారణం కాబట్టి తమ్ముడి బాధ్యత తప్పక తీసుకుంటారు అనుకున్నాడు కృష్ణ. లండన్లో 2 వారాలున్నారు. ప్రతిక్షణం అన్యమనస్కంగానే ఉంటున్నప్పటికీ స్థానిక స్టార్ సంస్థల సభ్యుల సమావేశంలో ప్రసంగించక తప్పలేదు కృష్ణమూర్తిగారు. 1925 నవంబర్ 3 అందరూ ఇండియాకి బయలుదేరారు. అనే బిసెంట్, కృష్ణ, రాజగోపాల్, రోజులిండ్ వీళ్లతో పాటుగా ఎమిలీ లూటెన్స్, మరికొంతమంది ఉన్నారు. వాళ్లు ఎక్కే ఓడ ఇటలీలోని నేపుల్స్ నుంచి బయలుదేరుతుంది. అందుకని లండన్ నుంచి ప్యారిస్ మీదుగా రోమ్కి వెళ్లారు. అక్కడ 3 రోజులు వేచి చూడాల్సొచ్చింది ఓడ బయలుదేరడానికి. జార్జ్ అరండేల్, రుక్మిణి అరండేల్ అక్కడకొచ్చి ఈ బృందంతో కలిశారు. అప్పటికి 2 నెలల క్రిందటే జార్జ్ అరండేల్ హాలెండ్లోని హ్యూజన్లో సామూహిక దీక్షలు ఇచ్చే కార్యక్రమం నిర్వహించాడు కదా. ఇప్పుడు కృష్ణ దగ్గరకొచ్చి, నేను రాత్రి మహాచౌహాన్తో మాట్లాడాను, విశ్వగురువు కాబోయే నువ్వు నన్ను పవిత్రుడిగా అంగీకరిస్తేనే మహాచౌహాన్ మీ తమ్ముణ్ణి కాపాడుతాడు అన్నాడు. అతడి దీనస్థితికి నవ్వుకున్నాడు కృష్ణమూర్తి. ఓడ బయలుదేరింది 1925 నవంబర్ 8 ఆ రోజు. ఓడలో తన క్యాబిన్కి చేరుకోగానే ఒక టెలిగ్రామ్ కృష్ణ కోసం వేచి చూస్తోంది. అది ఓహైలోని నిత్యా నుంచి. తనకి ఫ్లూ జ్వరం వచ్చిందని. కృష్ణ మనసులో కలవరం మొదలయ్యింది. అయినా కాని ప్రయాణం ముందుకి సాగక తప్పదు. ఆ కొనసాగిన ప్రయాణంలో ఎదురైన ఒక సంఘటనే తనని పూర్తిగా మారిన మనిషిగా చేస్తుందని కృష్ణమూర్తి అస్సలు ఊహించే అవకాశమే లేదు. ఇంకా అతీంద్రియ గురువుల మీదనే నమ్మకం పెట్టుకున్న కృష్ణమూర్తికి ఆ ప్రయాణంలో అల్లకల్లోలంగా ఉన్న సముద్రం మధ్యలో ఎదురైన ఆ సంఘటన ఏమిటి అనేది వాణిజ్య ప్రకటనల తర్వాత తెలుసుకుందాం.
1: రాక్ స్టార్ డిఎస్పీ లైవ్, బాటా బే ఏరియా ఎంటర్టైన్మెంట్స్ అండ్ రియల్టర్ నాగరాజ్ అన్నయ్య ఇన్ అసోసియేషన్ విత్ ఏపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రెజెంట్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: May 26, 8 PM at San Jose Civic. Group discounts are now live. Get 15% off when you book 4 plus tickets in VVIP, VIP or Platinum categories. Get 10% off when you book 4 plus tickets in Gold. Get 10% off when you book 10 plus tickets in Silver or Bronze. For tickets, visit bata.org. Platinum sponsor, Senior Loan Officer Saujanya Anubhotu. Gold sponsor, Amogham Indian Cuisine.
3: Mantra India is now available for full service catering.
4: Full service catering.

0: చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండో, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
1: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
2: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasri. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
3: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
4: Looking for the perfect family day out? Join the San Francisco Unicorns for Family Day, presented by Toyota, on Saturday, June 21st from 1 to 5 p.m. at Adrian Wilcox High School. What better way to celebrate Father's Day with fun, family, and cricket? Meet international cricket superstar Ravi Chandran Ashwin, Matt Short, Finn Allen, and more. Kids can jump into a special cricket clinic hosted by SFU players and Aspire Cricket. Games, activities, music, and unforgettable memories for the whole family. Don't miss San Francisco Family Day, presented by Toyota, June 21st at Adrian Wilcox High School. For more information, head to sfunicorns.com.
5: ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి జీవన రేఖలు 11వ భాగం వింటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అర్ధభాగంలో 1925 అక్టోబర్లో కృష్ణమూర్తి, రాజగోపాల్, రోజులిండ్లు ఓహై వ్యాలీలో నిత్యాన్ని వదిలేసి లండన్ వెళ్లడం, అక్కడ్నుంచి ఓడలో ఇండియా బయలుదేరే వరకు మాట్లాడుకున్నాం. ఆ ప్రయాణంలో సముద్రం మధ్యలో ఉండగా ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ పైన 5 రోజులకు తమ తరువాతి మజిలీ ఈజిప్టులోని పోర్ట్ సెయిడ్. ప్రయాణం ప్రణాళిక ప్రకారం నవంబర్ 13కి నౌక అక్కడికి చేరుకోవాలి. ఈలోగా కృష్ణ నిత్యాకు ఉత్తరం రాసి తన దగ్గర ఉంచుకున్నాడు. నిత్యా, నీకు మాట ఇచ్చినట్లు లండన్ నుంచి రాయలేకపోయాను. ఇప్పుడు ఇండియా ప్రయాణ మార్గ మధ్య నుంచి రాస్తున్నాను. నీ ఆరోగ్యం త్వరలో కుదుటపడాలని ఆశిస్తున్నాను. మనిద్దరం జీవితాంతం కలిసే ఉంటాము. బంగారు భవిష్యత్తు కోసం ఎదురుచూద్దాం. నీ అనారోగ్యం, నువ్వు పడుతున్న కష్టాలు ఇవన్నీ మంచు తెరల్లా కరిగిపోతాయని నా నమ్మకం. మళ్లీ ఇండియాలో దిగగానే ఉత్తరం రాస్తాను. ఈ ఉత్తరాన్ని నేను పోర్టు సైడ్లో ఆగగానే పోస్టు చేస్తాను అని. నౌక ఇంకొక రోజులో పోర్టు సైడ్ చేరుతుంది అనగా నవంబర్ 12న మరొక టెలిగ్రామ్ వచ్చింది నిత్యా నుంచి. కృష్ణ, ఫ్లూ జ్వరం బాగా ఎక్కువయింది, నాకేదో భయంగా ఉంది, నాకోసం ప్రార్థించు ప్లీజ్ అని నిత్యా ఇచ్చాడు ఆ టెలిగ్రామ్. ఆ సాయంకాలం అంటే నవంబర్ 12వ తేదీ సాయంకాలం జార్జ్ అరండేల్ నిత్యా అభిమానులందర్నీ సమావేశపరిచాడు. మన నిత్యా పరిస్థితి ప్రమాదకరంగా ఉందట, మనం తన కోసం ప్రార్థించాలి, మీరందరూ ఈరోజు ప్రార్థనలు చెయ్యండి అన్నాడు. 13వ తేదీ పొద్దున్నే నౌక ఈజిప్టులోని పోర్ట్ సెయిడ్లో ఆగింది. ఉదయం అల్పాహార సమయంలో సమావేశమైనప్పుడు చాలామంది జార్జ్ అరండేల్తో చెప్పారు, రాత్రి మాకు కలలో నిత్యా కనిపించాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, మేమందరము ప్రార్థించాము అని. ఒక్క రోజులిండ్ మాత్రం ఎమిలీ లూటెన్స్తో వ్యక్తిగతంగా చెప్పింది, ఎమిలీ, నిత్యా గురించి నాకు భయంగా ఉంది, రాత్రి వచ్చింది కలో భావనో ఊహో తెలియడం లేదు, కాని నిత్యా కనిపించాడు, మెడ చుట్టూరా తెల్ల స్కార్ఫ్ కట్టుకుని ఉన్నాడు, గొంతు నొప్పిగా ఉంటోంది అందుకని కట్టుకుంటున్నాను అన్నాడు, ఆ స్కార్ఫ్ కట్టుకుంటూ గది చుట్టూరా చూస్తూ నాతో చాలా కబుర్లు చెప్పాడు, ఈ కబుర్లన్నీ గుర్తుపెట్టుకో అన్నాడు, నేను నోరు విప్పబోయేసరికి మాయమైపోయాడు, అసలు ఆ స్కార్ఫ్ తనది కాదు, తన దుస్తులన్నీ కూడా నేనే సర్దేదాన్ని, అది తనకు ఎలా వచ్చిందో తెలియడం లేదు, కానీ నాకెందుకో భయంగా ఉంది, నిత్యా ఎక్కువ కాలం ఉండడేమోనని అంది. ఎమిలీ, నీకొచ్చిన కల గురించి కృష్ణతో మాత్రం చెప్పొద్దు అంది రోజులిండ్ తోటి. అది నవంబర్ 13వ తేదీ ఉదయం కదా. కృష్ణ ఓడ దిగి వెళ్లి తను

ఓడలో ఉండగా నిత్యాకు రాసిన ఉత్తరాన్ని పోస్ట్ బాక్సులో వేసొచ్చాడు. ఆ ఉత్తరం కొద్ది రోజులకు ఓహైలోని ఆర్యవిహారాకు చేరుతుంది. కాని అది చదవడానికి తమ్ముడు నిత్య ఉండబోడు అని కృష్ణ ఆ సమయానికి అస్సలు అనుకోలేదు. తమ్ముడికి ఏమీ కాదు అనే నమ్మకంతోనే ఉన్నాడు. ఇంకా 13వ తేదీ సాయంకాలం ఓడ పోస్ట్ సెయిడ్ని వదిలి సముద్ర మార్గం పట్టింది. సూయజ్ కెనాల్లో ప్రవేశించేసరికి సముద్రంలో విపరీతమైన కల్లోలం. కెరటాలు ఎగిసెగిసి పడుతున్నాయి. ఓడ అల్లల్లాడుతోంది. కృష్ణ మనసు ఆ కెరటాలను మించిన సంక్షోభంలో ఉంది. నిద్ర పట్టడం లేదు. నాకోసం ప్రార్థించు ప్లీజ్ అని నిత్యా రాసిన టెలిగ్రామ్ కళ్లముందు కదులుతోంది. పక్కమీద దొర్లుతున్నాడు. తనతోపాటు క్యాబిన్లో ఉన్న శివరావు, రాజగోపాల్లు కృష్ణమూర్తి పరిస్థితిని గమనిస్తున్నారు. కాని పలకరించే ధైర్యం చెయ్యలేదు. అయితే అప్పటికి కొద్ది గంటల ముందే ఓహైలోని ఆర్యవిహారా కుటీరంలో జరగరాని ఘోరం జరిగిపోయింది. ఒక్కసారి అక్కడికి వెళదాం రండి. నిత్యానంద అంతిమ క్షణాల గురించి ఎవ్వరూ వివరంగా గ్రంథస్థం చెయ్యలేదు. కథనంలోని సమగ్రత కోసం ఈ ఒక్క దృశ్యాన్ని మాత్రం ఊహించి చెప్తున్నాను. 12వ తేదీ రాత్రికే నిత్యా ఫ్లూ జ్వరం ఇంకా ఎక్కువయింది. అసలు ఆయన అంత తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నన్ని రోజులు మామూలు డాక్టర్లు చికిత్స చేశారో లేదో ఎవరూ స్పష్టంగా డాక్యుమెంట్ చెయ్యలేదు. 13వ తేదీ ఉదయానికి నిత్యా శరీరం కాలిపోతోంది వేడితోటి. దానికి తోడు ఎడతెగని దగ్గు. మధ్య మధ్యలో నిత్యా నోటినుంచి రక్తం. రామారావు, మేడం మాంజియార్లి, మరికొంతమంది దగ్గర్లోని దివ్యజ్ఞాన సమాజ సభ్యులు నిత్యా మంచం చుట్టూ ఉన్నారు. మాంజియార్లి నిత్యా దుస్తుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తోంది. నిత్యా ఎముకలగూడులాగా ఉన్నాడు. కళ్ళు తెరిచే ఓపిక కూడా లేదు. నోటినుంచి మూలుగు వినిపిస్తోందంతే. ఉదయం 10:37 ఒక్కసారిగా కృష్ణ ఎగిరిగిరి పడ్డాడు, కూలబడిపోయాడు, తల పక్కకు వాల్చేశాడు, ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. దివ్యజ్ఞాన సమాజ గురువుల వాగ్దానాలేవీ నిత్యా మరణాన్ని ఆపలేకపోయాయి. అంతిమ క్షణాల్లో నిత్యకు ప్రాణంలో ప్రాణమైన కృష్ణ పక్కన లేడు. రామారావు, మేడం మ్యాంజియార్లకు ఆ అవకాశం దక్కింది. అక్కడున్న వాళ్లల్లో ఒకరు వెంటనే కృష్ణకు టెలిగ్రామ్ ఇవ్వడానికి వెళ్లారు. రామారావు, మ్యాంజియార్లేలు స్థానిక సంస్థల్ని సంప్రదించి నిత్య అంత్యక్రియల కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. మళ్లీ మనం ఓడలోకి వెళదాం రండి. అమెరికాకి ఈజిప్టుకి సమయం 10 గంటలు తేడా ఉందని గమనించండి. అంటే ఈజిప్టు సమయం అమెరికా కంటే 10 గంటలు ముందు ఉంటుంది. 13వ తేదీ రాత్రికే అంటే అమెరికాలో 13వ తేదీ మధ్యాహ్నం అనుకోవచ్చు. నిత్యా నిష్క్రమణ గురించిన టెలిగ్రామ్ నౌకలోని అధికారులకు అందింది. కాని అందులోని కొన్ని అక్షరాలు అస్పష్టంగా ఉన్నాయి. పైగా అప్పటికి సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో నౌకలోని సిబ్బంది నౌకను క్షేమంగా నడిపే హడావిడిలో ఉన్నారు. 14వ తేదీ పొద్దున్నే ఆ టెలిగ్రామ్లోని మిగతా అక్షరాల్ని కూడా నిర్ధారించుకున్నాక అనీబిసెంట్కి ఇచ్చారు. నిత్యా ఈజ్ నో మోర్. మరి అనీబిసెంట్ భావాలు ఆ క్షణంలో ఎలా ఉన్నాయో కాని వెంటనే ఆ టెలిగ్రామ్ ఇవ్వడానికి కృష్ణ క్యాబిన్ వైపు నడిచింది. సాధారణంగా పొద్దున్నే అందరూ డైనింగ్ హాల్కి వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. కాని కృష్ణ క్యాబిన్లోకే తెప్పించుకుంటున్నాడు. కృష్ణతో పాటు క్యాబిన్లో ఉన్న శివరావు ఎదురొచ్చి అనీబిసెంట్ని క్యాబిన్లోకి తీసుకెళ్లాడు. అనీబిసెంట్ నిశ్శబ్దంగా ఆ టెలిగ్రామ్ కృష్ణ చేతిలో పెట్టి ఓదార్పుగా వీపు నిమిరింది. కృష్ణ పరిస్థితి తుఫాను ధాటికి కూకటి వేళ్లతో నేలకొరిగిన వృక్షంలాగా అయ్యింది. తాను ఈ ప్రపంచంలో ఉంచుకున్న ఒకే ఒక్క రక్త సంబంధం ఆవిరైపోయింది. నావాడు అనుకోవడానికి అంతవరకు తోడుగా నిలిచిన నిత్య ఇక లేడు. తనని వదిలి వచ్చినప్పుడు నిత్యా చూసిన జాలిచూపు పదే పదే గుర్తొస్తోంది. ఏడుపు ఆపుకోవడం కృష్ణమూర్తి వల్ల కాలేదు. ఒక్కసారి కృష్ణమూర్తి కుటుంబ సంబంధాల్ని సమీక్షిస్తే తన 14 సంవత్సరాల వయసులో లెడ్ బీటర్ ట్యూషన్కి రమ్మని పిలిచినప్పుడు తమ్ముడు నిత్యా ఉంటేనే వస్తాను అని షరతు పెట్టాడు. అంతదాకా స్కూలుకి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు అన్నదమ్ములిద్దరే స్నేహితులు. కృష్ణ అన్నయ్య అప్పటికి డాక్టర్ కోర్సులో ఉన్నాడు కాబట్టి ఎప్పుడూ హడావిడిగా ఉండేవాడు. ఆఖరి తమ్ముడు సదానంద మానసికంగా ఎదగలేదు. అందుకే కృష్ణ నిత్యాలకు చిన్నతనం నుంచి అనుబంధం ఎక్కువ. అట్లా దివ్యజ్ఞాన సమాజంలోకి ప్రవేశించినప్పుడు ఇద్దరు
1912లో ఇండియా నుంచి ఇంగ్లాండుకు వెళ్లినప్పుడు ఇద్దరు. ఆ తర్వాత దశాబ్దాలు పైగా ఎవరు ఏం చేసినా ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లారు. కృష్ణ నిత్య ఒక్కరే అన్నట్లుగా జీవించారు, సంచరించారు. 1922లో ఒక్కసారి కుటుంబ సభ్యుల్ని చూడ్డానికి కూడా ఇద్దరూ కలిసే వెళ్లారు. ఆ ఒక్క సందర్భం మినహాయించి ఇద్దరూ చిన్నతనంలోనే కుటుంబ సభ్యులందరికీ దూరమయ్యారు. దూరమయ్యారు లేదా అనేబిసెంట్ బృందం దూరం చేసింది ఏదైనా అనుకోవచ్చు. 1924లో తండ్రి చనిపోయినప్పుడు తామిద్దరూ అమెరికాలో ఉన్నారు. 1924 డిసెంబర్లో ఇండియాకి వచ్చారు. కానీ అప్పుడు ఇతర కుటుంబ సభ్యుల్ని కలుసుకున్న దాఖలాలు లేవు. ఆ విధంగా అందరూ రక్త సంబంధీకులకు దూరంగా తను నిత్య ప్రాణంలో ప్రాణంగా జీవించారు. ఇప్పుడు అందులో ఒక ప్రాణం గాలిలో కలిసిపోయింది. అతీంద్రియ గురువుల హామీలేమయ్యాయి? మహాచౌహాన్, లార్డ్ మైత్రేయ, మాస్టర్ కుతుమి ఏం చెప్పారు మీరంతా? నేను కాబోయే విశ్వగురువునా? నా తమ్ముడు నా కోసం తప్పక జీవిస్తాడా? ఏడి, మరి నిత్య ఇప్పుడెక్కడా? ఎవరు సమాధానం చెప్తారు? కృష్ణమూర్తి మనసు ఘోషిస్తోంది. ఆ తర్వాత 10 రోజుల నౌకా ప్రయాణంలో కృష్ణమూర్తి నిన్నటి కృష్ణమూర్తి కాదు, ప్రశాంతమూర్తి కాదు. ఒక్కొక్కసారి గుక్కపట్టి ఏడ్చేవాడు. ఎప్పుడో మాట్లాడడం మానేసిన తన మాతృభాష తెలుగులో నిత్య కోసం కలవరించేవాడు. చూసేవాళ్లకు ఎలా ఓదార్చాలో కూడా తెలియలేదు. 10 రోజుల తర్వాత నెమ్మదిగా తేరుకున్నాడు. వాస్తవంతో రాజీపడ్డాడు. నిత్య లేడు, ఇక రాడు. కాని నిత్య తనలో నింపిన స్ఫూర్తి అలాగే ఉంది. అసలు నిత్యాని తన నుంచి ఎవరూ దూరం చెయ్యలేరు కదా. మరి నిత్య లేడు అనుకోవడమేమిటి? ఉన్నాడు, నా ఆత్మలో భాగమై నాతోనే ఉన్నాడు. నౌక సిలోన్ చేరుకునేసరికి తను కొత్త కృష్ణమూర్తి అయ్యాడు. బాధపడుతుండడం, దుఃఖంలో మునిగిపోవడం జరిగిన నష్టానికి సమాధానం కాదు. కృష్ణలో మానసిక దృఢత్వం రెట్టింపయ్యింది. తమ్ముడి నిష్క్రమణ గురించి ఇలా రాసుకున్నాడు. మా తమ్ముడు నేను భౌతిక ప్రపంచం గురించి కన్న మధుర స్వప్నాలు ముగిసిపోయాయి. మా ఇద్దరి మధ్య కొన్నిసార్లు ఆవరించుకున్న నిశ్శబ్దం మాకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్నిచ్చేది. ఎందుకంటే ఆ సమయంలోనే ఒకరి భావాలను ఒకరం సులభంగా అర్థం చేసుకునేవాళ్లం. మా మధ్య వచ్చిన కోపతాపాలు కూడా క్షణికాలే. ఇద్దరం కలిసి హాస్యగీతాలు పాడుకున్నాం, శ్లోకాలు పఠించాం. మా ఇద్దరికీ ఒకే చెట్టు, ఒకే మేఘం, ఒకే సంగీతం నచ్చేవి. నిత్యా లేని లోటు జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నిత్యా లేకపోవడాన్ని ఇంకో కోణంలో చూస్తున్నానిప్పుడు. ఒక కల కరిగిపోయింది. భూగర్భాన్ని చీల్చుకుని పైకొచ్చిన మొలకలాగా కొత్త కల పుష్పిస్తోంది. కొత్త దర్శనం రూపుదిద్దుకుంటోంది. కొత్త చైతన్యం ఆవిష్కృతమవుతోంది. వేదన నుంచి పుట్టిన ఒక కొత్త శక్తి నా నరనరాల్లో ప్రవహిస్తోంది. నేను ఏడ్చాను, కాని ఇతరులు ఏడవడం నేను చూడలేను. ఒకవేళ ఏడిస్తే ఆ ఏడుపు వెనక ఉన్న బాధేమిటో ఇప్పుడు నాకు తెలుసు. కృష్ణమూర్తిగా ఇప్పుడు నాలో మరింత పట్టుదల, మరింత నమ్మకం, మరింత సానుభూతి, మరింత ప్రేమ ఉన్నాయి అని. నిజంగానే నిత్యా లేని లోటుని ఆయన చిరకాలం భరించారు అనడానికి చిన్న ఉదాహరణ, 6 ఏళ్ల తర్వాత 1931లో జీవనగీతం ద సాంగ్ ఆఫ్ లైఫ్ అనే కవితలో పూర్తిగా తమ్ముడు గురించే రాసుకున్నారు. ఆ కవిత నుంచి కొద్ది వాక్యాలు. అతడు మరణించాడు, నేను ఒంటరితనంతో కన్నీరు కార్చాను. నేనెక్కడికి వెళ్లినా అతడి స్వరం, అతడి నిష్కల్మష దరహాసం నాకు వినిపించేవి. వెళ్లే ప్రతి బాటసారిలోనూ నేను అతడి ముఖం కోసం వెతికాను. మీరెప్పుడైనా నా తమ్ముణ్ణి చూశారా అని ప్రతి ఒక్కరినీ అడిగాను. కాని ఎవరూ నన్ను ఓదార్చలేకపోయారు. నేను పూజించాను, నేను ప్రార్థించాను, కాని దేవుళ్ళు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇంక నాకు ఏడ్చే ఓపిక లేదు, కలలు కనేసే అవకాశం లేదు. ప్రతి వస్తువులో, ప్రతి ప్రాంతంలో అతడి కోసం వెతుకుతూనే ఉంటాను. నా అన్వేషణలో మనోమూర్తి నిన్ను దర్శించుకున్నాను. నీలోనే, కేవలం నీలోనే నేను నా సోదరుడి ముఖాన్ని చూశాను. ఇట్లా రాసుకున్నారండి. నౌక సిలోన్లో ఆగేసరికి కృష్ణమూర్తి ముఖంలో దీనత్వం, విషాదం లేవు. ఒక స్థిరమైన భావం, పట్టుదల నిండిన చూపులు. అందరితో మామూలుగానే మాట్లాడాడు. 25 నవంబర్కి అడయారుకి చేరుకున్నారు. తమ్ముడి కోసం, తన కోసం అనీబిసెంట్ ప్రత్యేకంగా కట్టించిన
అతిథి గృహంలోనే బస చేశాడు. కాకపోతే ఈసారి ఒంటరిగా. లోపల్లోపల తమ్ముడి జ్ఞాపకాలు ఎంతగా వెంటాడుతున్నా పైకి మాత్రం గంభీరంగానే ఉన్నాడు. అదే అడయార్, అదే నదీతీరం, అదే సముద్రతీరం, తన గదిలోనుంచి దూరంగా కనిపించే బీచ్. ఆ సముద్రపు ఒడ్డున ఆడుకుంటున్నప్పుడే నిత్యాని తనని లెడ్ బీటర్ పలకరించింది. ఇలా ఉండి ఉండొచ్చు కృష్ణమూర్తి అంతరంగ తరంగాలు. ఆ అడయార్ కేంద్రానికి కూతవేటు దూరంలోనే అన్నయ్య శివరాం, తమ్ముడు సదానంద ఉంటున్నారు. వాళ్లకి నిత్యా మరణించిన సమాచారం అందిందా, ఆ అన్నదమ్ముల్ని కృష్ణమూర్తి కలుసుకున్నాడా తెలీదు. ఈ విషయాలు ఎవరూ గ్రంథస్థం చెయ్యలేదు. ఇంకా నిత్యా మరణ వార్త విని కృష్ణమూర్తితో పాటుగా అంత తీవ్రంగా దుఃఖించిన ఇంకొక వ్యక్తి రోజ్లిండ్. తను బయలుదేరడానికి ముందే తెలుసు నిత్యాకి అవి చివరి రోజులు అని. అందుకనే రానని మొండికేసింది, అయినా రాక తప్పలేదు. ఇంకా నిత్యాని ప్రేమించిన మేరీ, కృష్ణ ప్రేమిస్తున్న హెలెన్, వాళ్లెక్కడున్నారు? నిత్యా మరణ వార్త వాళ్లను ఎలా చేరింది? వాళ్ళిద్దరూ ఆస్ట్రేలియాలో లెడ్ బీటర్ దగ్గర ఉన్నారు కదా. అడయార్లో జరిగే దివ్యజ్ఞాన సమాజ స్వర్ణోత్సవాల కోసం వాళ్లు నవంబర్ 10వ తేదీ ప్రాంతాల్లోనే సిడ్నీలో ఓడలో బయలుదేరారు. లెడ్ బీటర్తో పాటు వస్తున్న 70 మంది బృందంలో మేరీ, హెలెన్లు కూడా ఉన్నారు. వాళ్ల ఓడ మెల్బోర్న్ చేరుకుని మజిలీ చేసిన సమయంలో నిత్య మరణ వార్త వాళ్లకందింది. లెడ్ బీటర్ అందర్నీ సమావేశపరచి చెప్పాడు, నిత్య భౌతికంగా లేడు కానీ మరణించలేదు. ఆయన ఆత్మ మరొక శరీరంలో ప్రవేశిస్తుంది. ఇది దుఃఖించే సమయం కాదు. మామూలు మనుషులైతే ఏడుస్తారు. మనం మానవాతీత శక్తులుగా జీవించాలని ప్రయత్నిస్తున్నాం కాబట్టి నిత్యా లేడు అన్న భావన మీలో దరిచేరనివ్వకుండా చూసుకోండి అని. ఈ వార్త విన్న మేరీ తట్టుకోలేక తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. మొహం మీదుగా దుప్పటి కప్పుకుని పడుకుంది. మేరీ తన ఆత్మకథలో రాసుకున్న చివరి పేరాలోని వాక్యాలివ్వండి. అయితే నిత్యా చనిపోయాడు, కన్నీరు రావడం లేదు, కన్నీరు ఇంకిపోయింది, అంతా పొడిపొడిగా ఉంది, చుట్టూ ఎడారిలాగా ఉంది. ఒకందుకు తృప్తిగా ఉంది, కొద్ది సంవత్సరాలుగా తను పడుతున్న భయంకరమైన బాధల నుంచి నిత్య విముక్తుడయ్యాడు. దీని తర్వాత ఆమె పుస్తకంలోని చిట్ట చివరి వాక్యాలు యథాతథంగా ఆంగ్లంలోనే చదువుతానండి. ఇట్ వాజ్ ఆల్ ఓవర్, హీ హ్యాస్ గాన్, అండ్ ఇట్ వాజ్ ఆల్ ఓవర్, హీ హ్యాస్ గాన్ ఫర్ ఎవర్, హ్యాడ్ హీ రియల్లీ లవ్డ్ మీ, ఐ షుడ్ నెవర్ నో నౌ. ఈ వాక్యం తర్వాత మేరీ తన ఆత్మకథను కొనసాగించలేదు. నిత్య, మేరీల ప్రేమకథ అలా ముగిసింది. ఈ 70 మంది బృందం డిసెంబర్ 2కి కొలంబో చేరుకున్నారు. వాళ్లని ఆహ్వానించడానికి అనీ బిసెంట్ ఎమిలీలతో పాటు కృష్ణ కూడా వెళ్లాడు. మద్రాసు వచ్చే త్రోవలో కృష్ణ మేరీ, హెలెన్ల పక్కనే కూర్చున్నాడు. మేరీ ఎలాంటి శూన్యభావానికి లోనై ఉంటుందో ఊహించుకోగలిగాడు. తనని మామూలు మనిషిగా చెయ్యడానికి వీలైనన్ని కబుర్లు చెప్పాడు ప్రయాణం పడవున కృష్ణ మేరీతోటి. హెలెన్ని కూడా చాలా నెలల తర్వాత చూడడం. ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకున్నారు. నెలల తరబడి మిగిలిపోయిన కబుర్లు చెప్పుకున్నారు. థియోసాఫికల్ సొసైటీ స్వర్ణోత్సవాలు డిసెంబర్ 25న మొదలవుతాయి. అంతవరకు కృష్ణమూర్తికి హెలెన్తో మాట్లాడడానికి చాలా సమయం దొరికింది. రోజూ సాయంకాలం కృష్ణ గది ముందు ఉన్న వరండాలో కూర్చుని దూరంగా కనిపించే సముద్రాన్ని చూస్తూ కబుర్లు చెప్పుకునేవాళ్లు కృష్ణ, హెలెన్. ఎంత మామూలుగా ఉండాలని చూస్తున్నా కృష్ణాని వెంటాడుతున్న తమ్ముడి నిష్క్రమణను హెలెన్ గుర్తించగలిగింది. దివ్యజ్ఞాన సమాజ సభలు ప్రారంభం కావడానికి ముందు రోజే అమెరికా నుంచి మేడం మాంజియార్లీ, ఎన్ఎస్ రామారావులు వచ్చారు. మాంజియార్లీ నిత్య అవశేషాలున్న పాత్రను కృష్ణకు అందచేసింది. కృష్ణ దాన్ని తన గదిలో ఉంచుకున్నాడు కాని తర్వాత ఏం చేశాడు అన్న విషయంలో స్పష్టత లేదు. అయితే ఆ అవశేషాలున్న పాత్ర చుట్టూత తెల్లని స్కార్ఫ్ చుట్టబడి ఉంది. అది చూసిన రోజ్లిండ్కి తను షిప్లో ఉండగా కలలో నిత్యా కనిపించిన దృశ్యం గుర్తొచ్చింది. అవును, సరిగ్గా ఆ కలలో అతడి మెడలో ఉన్న స్కార్ఫ్ ఇదే. ఇక్కడికెలా వచ్చింది? మాంజియార్లీ చెప్పింది ఆ స్కార్ఫ్ తనదే. కృష్ణ విపరీతంగా దగ్గుతున్నప్పుడు రక్తం అతడి దుస్తుల మీద పడకుండా ఉండడానికి తానే కృష్ణ మెడ చుట్టూత కప్పి ఉంచాను అని. ఈ సందర్భాన్ని కూడా రోజ్లిండ్ కుమార్తె తన పుస్తకంలో రాసింది. ఇంకా దివ్యజ్ఞాన సమాజ సభ్యులు, స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సమాజ సభ్యులు,
ఈ సమావేశాల్లో విశ్వగురువు గురించి ప్రకటిస్తారు అని ఎదురుచూశారు. కాని అలాంటిదేమీ జరగలేదు. అయితే అడయార్ మర్రిచెట్టు కింద డిసెంబర్ 29న జరిగిన స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సభ్యుల సమావేశంలో కృష్ణమూర్తి ప్రసంగించినప్పుడు ఒక వింత జరిగింది. ప్రసంగంలో సగం వరకు అతడు చెప్పాడు, అతడు వస్తాడు అంటూ మాట్లాడిన కృష్ణమూర్తి హఠాత్తుగా ఉన్నట్లుండి, నేను చెప్తున్నాను, నేను వస్తున్నాను, నా సందేశం ఇది అంటూ గంభీరంగా ప్రసంగించడం సభ్యులందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆ సమయంలో కృష్ణమూర్తి ముఖంలో కూడా మార్పు వచ్చింది అని వాళ్లు గమనించారట. ఈ మార్పుకి కారణం ఆ సమయంలో లార్డ్ మైత్రేయ కృష్ణమూర్తిని ఆవహించాడని, అందుకే కొద్ది నిమిషాలు ఆయన మారిపోయాడని వాళ్లు విశ్వసించారు. మొత్తానికి అనీ బిసెంట్ ఆశించినట్లుగా అడయార్లో దివ్యజ్ఞాన సమాజ స్వర్ణోత్సవాలు వైభవంగా జరిగాయి. కాబోయే విశ్వగురువు అని వాళ్లు ఇంకా విశ్వసిస్తున్న కృష్ణమూర్తి ప్రసంగించాడు. కాని ఈ ప్రయాణం కృష్ణమూర్తిని చివరి క్షణాల్లో తమ్ముడు నిత్యా చెంత ఉండకుండా చేసింది. ఇలా ముగిసింది 1925వ సంవత్సరం. ఈ సంవత్సరంలో నిత్యా మేరీల ప్రేమకథ ముగిసింది, కృష్ణ హెలెన్ల ప్రేమకథ కొనసాగుతోంది. ఆ తరువాత మరొక ప్రేమకథ రాజగోపాల్ రోజ్లిండ్ల మధ్య మొదలవబోతోంది. ఇవేవీ చూడడానికి నిత్య మాత్రం లేడు. కృష్ణమూర్తిలో క్రమక్రమంగా కొత్త భావాలు పునాదులు వేసుకుంటున్నాయి. ఈ విశేషాలు తరువాతి సంవత్సరాల్లో కృష్ణమూర్తి జీవన గమనంలో చోటు చేసుకున్న సంఘటనలు, కృష్ణ హెలెన్లు నెమ్మది నెమ్మదిగా ఒకరికొకరు దూరమైన పరిస్థితులు, కృష్ణమూర్తికి హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం రావడం, ఈ విశేషాలన్నీ వచ్చేవారం జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 12వ భాగంలో మాట్లాడుకుందాం. ఈ 11వ భాగాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం ఇదే కార్యక్రమ పరంపర 12వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: 5992.
8: The following program is brought to you by VJ Creations.
9: Rockstar DSP Live, Bata, Bay Area Entertainments and Realtor Nagaraj Annaya in association with Apex Consulting Services present Rockstar Devi Sri Prasad live in concert.
10: Super machi.
9: June 26th, 8 p.m. at San Jose Civic. Group discounts are now live. Get 15% off when you book 4 plus tickets in VVIP, VIP or

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ అట్ 510-791-2422 ఆర్ విజిట్ ossfremont.com.
1: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience. Hardworking and committed candidates only. If interested, email info@apexconsultingservices.us.
2: You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get a top dollar. That's exactly what I bring. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert, and a deal maker. I use AI to find the perfect buyers for your home and get you a top dollar. And because I'm also a mortgage expert, I personally vet every offer to make sure the buyer can actually close. No surprises, no failed deals, just a maximum profit in your pocket. Call 408-805-4653. That's 408-805-4653. Get your free instant AI home valuation at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Anaya, a top dollar realtor. Make your move today.
3: Celebrating 16 years on US Airways. Virijallu Radio. Virijallu Radio.
4: Andarki namaskar. Nenu mee Nagarjuna. I'm sure you're enjoying the beautiful spring weather in US. Ikkada Hyderabad lo matram chaala vediga undi. But it's okay. It's nice. Virijallu. 16 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్. ఐ ఆల్సో హియర్ ఇట్స్ ద ఓన్లీ 24/7 తెలుగు ఎఫ్ఎం ఛానల్. ఇస్ ఇన్ దాట్ ఇన్క్రెడబుల్. ఐ విష్ విరిజల్లు కంటిన్యూస్ సక్సెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అలాగే విరిజల్తో మాట్లాడినప్పుడల్లా, కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడల్లా, విజయ్ గారితో మాట్లాడినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.
3: Celebrating 16 years on US Airwaves. Virijallu Radio. Ooh la la, maza chayala.
1: Bay Area, get ready for rock star Devi Sri Prasad live in concert. Rockstar DSP live, June 26th, 8 PM at San Jose Civic. Ticketing now open with Memorial Day discount.
5: Hi everyone, this is Lavanthi Patni. And you're listening to Virijallu Radio.
6: Ooh la la, maza chayala.

0: హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అమృత తెలంగాణ షో. నేను మీ హోస్ట్ కలిమల్లి, ఏకే సుధాకర్. ఓకే, సో మరి ఇవాళ ఒక స్పెషల్ షో అండి. చాలా స్పెషల్ ఇంపార్టెంట్ డే అని చెప్పుకోవచ్చు మన ఆలో తెలంగాణ రేడియోకి, తెలంగాణ ప్రజలకి. సో మనది ఆ స్పెషల్ డే ఏంటి, ఆ స్పెషల్ అకేషన్ ఏంటి, అవన్నీ చెప్పడానికి విజయ్ గారు మనతో ఉన్నారు. విజయ్ గారు, వెల్కమ్ బ్యాక్ టు ద షో అండి.
1: బిఫోర్ ఈవెన్ వీ కిక్ ఆఫ్, ఈ వారాంతంలో అంటే ఈ వీకెండ్ లో మనకు ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ జరిగింది. అంటే సిగ్నేచర్ ఈవెంట్ ఫర్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్, అది వనభోజనాలు. అంటే వనభోజనాలు అయినా ఈసారి మనం రూమ్ లో చేస్తాం కాబట్టి రూమ్ భోజనాలు, బట్ తెలంగాణ పర్మిషన్ డే చాలా అఫీషియల్ గా చేసాము. తెలంగాణ వంటకాలు, తెలంగాణ పద్ధతులు, సంస్కృతి కనిపించింది అక్కడ. వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ద కుపర్టినో హాల్ వాజ్ ఫుల్ అండ్ అదే కంటిన్యూ చేస్తూ ఈ రోజు మనము షోని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేక కార్యక్రమంగా చేసుకున్నాం. అంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం, మన తెలంగాణ మన గౌరవం అనే ఆత్మ నినాదంతో స్టార్ట్ అయింది. జూన్2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, అంటే ఈరోజే అన్నమాట. ఖచ్చితంగా ఇది ఎన్నో సంవత్సరాల పోరాటం, త్యాగాలు, ఆశయాలు ఇవన్నీ కలిపితే దాని ఫలితంగా 2014 అంటే దాదాపుగా 12 ఏళ్ల క్రితం, దాదాపు కాదు ఖచ్చితంగా 12 ఏళ్ల క్రితం జూన్2 మన ప్రత్యేక రాష్ట్రం భారతదేశంలో 29వ రాష్ట్రం ఏర్పడింది. ఇదే రోజు మనకు అమెరికాలో కూడా కూపర్టినో, సిటీ ఆఫ్ కూపర్టినో ప్రపంచంలో ఒకే ఒక సిటీ అఫీషియల్ గా అదే రోజు, బికాస్ ఇట్ వాజ్ ట్యూస్డే, సిటీ హ్యాస్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ 29th స్టేట్ ఆఫ్ ఇండియా. ఒక ప్రత్యేక కూపర్టినో, అందుకోసం ఈసారి మనం కూపర్టినోలో చేయడం జరిగింది ఆవిర్భావ దినోత్సవం. అండ్ వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద మేయర్ ఆఫ్ కూపర్టినో సిటీ హూ డిడ్ దట్. ఆ రోజు మనం ఆ సందర్భంగా తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కళాకారులు, మేధావులు అందరికి కూడా 2 నిమిషాల మౌనం కూడా పాటించడం జరిగింది కూపర్టినో సిటీలో. అంటే అది ఒక కేవలం ఒక వేడుకలా కాకుండా భారతదేశంలో కూడా ఈ రోజును మనం ఆత్మగౌరవాన్ని ప్రత్యేకగా ఒక చిహ్నంగా గుర్తు చేసుకుంటారన్నమాట. సో అందుకోసం ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ స్పెషల్ షో, మన తెలంగాణ మన గౌరవం అని చెప్పేసి చేస్తా ఉన్నాం. దాదాపు 10 రోజుల నుంచి ఇండియాలో ఈ లొల్లి నడుస్తా ఉన్నది, తెలంగాణ ఆంధ్ర అని. ఐ డోంట్ నో వై దట్ ఈస్ ట్రిగ్గర్డ్ నౌ, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, బట్ ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దట్. మై డిస్క్లైమర్ ఈస్ వీఆర్ ఫార్ బియాండ్ దట్. మనం కేవలం తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అభివృద్ధి దాని గురించి మాట్లాడుకుంటాం, కానీ వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద పాలిటిక్స్. ఓకే, సో ఎవరైనా మీకు ఏమైనా ప్రశ్నలుంటే, లేకపోతే మీకు తెలంగాణ గురించి ఏమైనా షేర్ చేయాలనుకుంటే, మీరు దయచేసి మాకు కాల్ చేయండి. కాలర్స్ అందరికీ ఈరోజు రివార్డు ఉంటుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మీకు ఏ రకంగా మీకు సంబంధం, మీకు ఎట్లా అనిపించింది, యు కెన్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్.
2: కాల్ అస్ ఎట్ 1-877-265-5992 అండి.
0: మళ్ళొకసారి నంబర్ 877-265-5992. మీరు ఇప్పుడు పెట్టి ఉండి అవుతుంటే కనుక మా షో ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే స్పెషల్. సో మరి విజయ్ గారు ఇప్పుడే చిన్న దాని
2: ఇంట్రొడక్షన్.
0: యా, సో మరి మీకు మీకు ఎటువంటి ఏమైనా మెసేజ్ ఇవ్వాలన్నా కానీ, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ, మీకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే కానీ అవి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే కానీ కాల్ చేయండి 877-265-5992. సో మీ కాల్స్ వచ్చే లోపల ఒక మంచి పాటతోని ఈ ప్రోగ్రామ్కి కాల్ చేద్దాం అనుకుంటున్నాం. అగైన్ ఇవాళ మేము సెలెక్ట్ చేసిన పాటలన్నీ తెలంగాణ ఫార్మేషన్ డే గురించే అండి. సో ఆ పాటలలో చరిత్ర మొత్తం మీకు వినబడుతుంది. సో ఈ పాటలు ఉండి ఎంజాయ్ చేయండి. సో అగైన్ నంబర్ టు కాల్ ఈజ్ 877-265-5992. మనం ఒక పాట మెసేజ్ చేసి మీ కాల్స్ తీసుకుంటాం.

0: ఓకే, వెల్కమ్ బ్యాక్ టు హల తెలంగాణ రేడియో షో అండి. సో మరి మీరు ఆ పాట విని ఎంజాయ్ చేసినట్టు అనుకుంటాను. ఇప్పుడు ప్రతిరోజు అవుతుంటే కనుక మా షో ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే స్పెషల్. సో విజయ్ గారు ఒక చిన్న అంటే ఇంట్రొడక్షన్ ఇచ్చారు, ఇప్పుడు చాలా ముచ్చట చెప్పాలనుకుంది. బట్ ఈ లోపల మీరు కనుక కాల్ చేసి మీరు విషయం చెప్పాలనుకున్నా, లేకపోతే మీ ఎక్స్పీరియన్సెస్ కానీ మీ క్వశ్చన్స్ కానీ ఏమన్నా మాట్లాడాలనుకుంటే కనుక కాల్ చేయండి 877-265-5992. అండ్ ఇవాళ కాల్ చేసిన వాళ్ళలోంచి రాఫెల్ చేసేసి మేము కొంతమంది విన్నర్స్ ని లాస్ట్ లో అనౌన్స్ చేస్తామండి. మీరు జస్ట్ పార్టిసిపేట్ చేయండి, అదే చాలు మీకు. దట్ విల్ గివ్ యూ ఎంట్రీ టు ద రాఫెల్. సో నెంబర్ టు కాల్ ఇస్ 877-265-5992. ఓకే. సో విజయ్ గారు, మరి
1: తెలంగాణ అంటే చాలా మందికి ఒక భౌగోళికతనే కనిపిస్తుంది. తెలంగాణ అనేది ఒక రాష్ట్రం, ఒక ప్లేస్ లాగానే కనిపిస్తుంది. కానీ చాలా మందికి అర్థం కానిది ఏంటంటే తెలంగాణ అంటే ఒక సంస్కృతి, అది ఒక సంపద. అంటే తెలంగాణ అంటే సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, ఒక విశిష్టత కలిగిన కాంబినేషన్ అనమాట ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ బతుకమ్మ, తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రకృతిని ఆరాధించే ఒక అత్యద్భుతమైన సంప్రదాయం. భారతదేశంలోనే ఒక విశిష్టమైన చరిత్ర ఉంది పండుగల కంటే, వాటిలో తెలంగాణకి మరీ ఎక్కువ విశిష్టత ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బతుకమ్మ అనేది కంప్లీట్ గా ప్రకృతిని ఆస్వాదించే పండగ, ప్రకృతిని ఆరాధించే పండగ. రెండవది బోనాలు తీసుకుంటే అమ్మ, అది ఒక కృతజ్ఞత పండగ, అది కూడా ప్రకృతితో మిళితమయ్యే చేసే పండగ అది. అట్లాగే తెలంగాణలో జానపద కళలు ఎలా ఉన్నాయో, ఒగ్గు కథ, బుర్రకథ, పేరిణి శివతాండవం, లంబాడి నృత్యం, ఇవన్నీ కూడా జానపద కళలు, అవి కేవలం తెలంగాణకే చెందుతాయి. ప్లస్ మనం ఇంకొకటి తెలంగాణ ఫుడ్ వైపు వస్తే, మనం ఈ వీకెండ్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసాం సర్వపిండి, సకినాలు, ఇవన్నీ కూడా. ఇవి సర్వపిండి అనేది కూడా తెలంగాణలో తప్ప మన ప్రపంచంలో మరి ఎక్కడా కూడా కనిపించదు. కొంచెం రూపు మారినా కూడా పూర్తిగా టేస్ట్ మారుతుంది అది. అంటే అక్కి రొట్టె అని కన్నడలో అంటారు, తపాల చెక్క అని కొన్ని ఆంధ్ర ప్రాంతాల్లో అంటారు, కానీ దానికి దీనికి పోలికలు ఉంటావు అనమాట. సర్వపిండి అనేది ఒక ఆర్ట్, అది చేయడం కూడా చాలా మందికి రాదు, తెలంగాణలో కూడా చాలా మందికి రాదు. ఇంకొకటి అట్లాగే సకినాలు, జొన్న రొట్టె, గారెలు, పచ్చిపులుసు. వాట్ వి మిస్ దిస్ వీక్ వాస్ పచ్చిపులుసు.
0: పచ్చిపులుసు
1: చేద్దామని ఉండింది కానీ అది కాలేదు. సో మీకు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీకు తెలంగాణలో అత్యంత ఇష్టమైన తెలంగాణ పండుగ లేదా వంటకం ఏంటో మీకు తెలిసి షేర్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీకు ఇష్టమైన తెలంగాణ పండుగ లేక మీకు ఇష్టమైన వంటకం ఏమన్నా ఉంటే దయచేసి మాకు కాల్ చేసి షేర్ చేసుకోండి. ఎవ్రీ కాలర్, బికాస్ ఇట్స్ అ ఫార్మేషన్ డే, ఎవ్రీ కాలర్ విల్ బి ఎ విన్నర్ టుడే.
0: ఓకే, సో దట్స్ అ బంపర్ ఆఫర్ అండి. మీకు కాల్ చేస్తే మీకు డెఫినెట్ గా మీరు విన్ అవుతారంట. విజయ్ గారు చెప్పినట్టుగా మీరు కాల్ చేసిన నెంబర్ 877-265-5992. క్వశ్చన్ వచ్చేసి మీకు ఫేవరెట్ తెలంగాణ పండగ గాని ఫేవరెట్ వంటకం గాని. చాలా సింపుల్ అండి చెప్పడం. నేను అడిగితే నాకు నా దగ్గర చాలా లిస్ట్ ఉంటది, అట్లీస్ట్ ఫుడ్ ప్రకారం. పండగలు అంటే చెప్పేది కానీ ఫుడ్ ప్రకారం చెప్పడం కష్టమవుతుంది. బట్ మీ ఫేవరెట్ టక్కున మీకు ఇప్పుడు తినాలనిపిస్తే కనుక ఏం తింటారు దానికి గుర్తొస్తే కనుక కాల్ చేయండి 877-265-5992. ఓకే,
2: చాలా మంచి ప్రశ్న విజయ్ గారు. యాక్చువల్లీ
1: చెప్పండి ప్రతీష, సుధాకర్ మీకు ఇష్టమైనది ఏంటి?
2: నాకు చాలా ఇష్టమైనది జొన్న రొట్టె అండ్ చిక్కుడుకాయ కూర అండి. మా ఇంట్లో చాలా ఇష్టంగా చేస్తారు, ఇష్టంగా
0: తింటారు.
2: ఓకే అండి, లెట్స్ సే.
0: నమస్తే అండి, హలో తెలంగాణ షోకి స్వాగతం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ కాలింగ్
3: సతీష్ అండి, ఫ్రీమాన్ అండి. జై తెలంగాణ.
0: జై తెలంగాణ.
1: సతీష్ గారు నమస్కారం, ఎక్కడి నుంచి అండి? ఇండియాలో.
3: నమస్కారం. హైదరాబాద్ అండి, బట్ ఒరిజినల్ వచ్చేసి కరీంనగర్, వరంగల్.
1: గుండె
2: కరీంనగర్, వరంగల్.
3: అమ్మ వాళ్ళది వరంగల్, అమ్మ వాళ్ళది వరంగల్ ఇక్కడ స్టార్ట్, నాన్న వాళ్ళది కరీంనగర్. సో అట్లా రెండు
1: చెప్పండి.
2: కరీంనగర్ కి వరంగల్ కి తేడా
3: ఏంటి?
2: ఫుడ్ లో చాలా తేడా ఉంది, భాషలో కూడా కొంచెం తేడా ఉంటుంది కదా, అట్లా
0: యాసలో తేడా ఉంటది.
1: ఇంతకు ముందే అత్తడా వాడు అని మా ఫ్రెండ్ అడిగిండు, అత్తడా అంటే పాలపూర్ భాష వస్తే పూర్తిగా మారిపోద్ది అత్తడా అంటే, నేను కొంచెంసేపు పట్టింది నాకు అత్తడా అడతడా అడతడా అంటే. ఈస్ ఫ్రమ్ కరీంనగర్ అన్నమాట.
3: కొంచెం తేడా ఉంటుందిలేండి అక్కడ ఇక్కడికి, ఎందుకంటే వరంగల్ కొంచెం సిటీ అన్నట్టుగా మొదటి నుండి ఉంటుంది, అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ ఉండి కొంచెం అందరు రకరకాలు వచ్చే అట్లా సిటీ అన్నట్టుగా ఉంటుంది. సో వాళ్ళ భాష కొంచెం ఇదిగా ఉంటుంది. వరంగల్ కరీంనగర్ అంటే ఇంకా ఊరు అన్నట్టుగా ఎక్కువగా అట్లా ఉంటుంది. సో నాకు ఇష్టమైన పండుగ వచ్చే
2: చెప్పండి
3: దసరా దీవాలి అండి. దసరా వచ్చేసి వరంగల్లో కాజీపేట వరంగల్ లో చేసుకుంటాము, దీపావళి కరీంనగర్ లో. సో రెండో బాగా ఇదవుతుంది. అండ్ హరిసలు సకినాలు
1: చేసుకుంటారా?
3: లేదు, కాజీపేట స్టేషన్ దగ్గర జస్ట్ ఒక 1 కిలోమీటర్ అనుకోండి ఇల్లు, స్టేషన్ స్ట్రైట్. సో కాజీపేట లో చేసుకుంటాం, ఒడ్డపల్లి చెరువుకి అక్కడ అమ్మ వాళ్ళతో పోతాం, అంత చిన్న ఉన్నప్పుడు అక్కడ పోయేది.
1: తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బతుకమ్మ పండుగ వచ్చారా?
3: నేను అదే మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే అనుకుంటా ఎక్కడ మిస్ అయిపోయానని చెప్పేసి అనుకుంటా ఉన్నాను.
0: సో మీరు మొన్న ఆదివారం రోజు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ పిక్నిక్, అక్కడ సర్వపిండి లైవ్ సర్వపిండి తీసిండే. అది ఎట్లా అంటే ఇట్లా పెంకలోంచి వస్తుంది,
3: అది
0: మిస్ అయింది సత్య గారు. మీరు హలో
3: ఎక్కడ
0: కూకొట్టినలో అయింది, నార్మల్ గా అంటే లాస్ట్ ఇయర్ శాంతమ్మలో చేసినాము, ఈసారి కూపట్నంలో విజయ్ గారు చెప్పారు ఎందుకు అనేది స్పెషల్. సో 12 సంవత్సరాల కింద కూపట్నం మేయర్ గారు మా తెలంగాణని ఒఫీషియల్ స్టేట్ లాగా రికగ్నైజ్ చేసినప్పుడు, అంటే June 2, 2014 లో అయింది. సో ఆ 12 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడం కోసం కూపట్నంలో చేస్తాం ఈసారి.
3: విన్నాను వింటాను, అదే మీ మాట మీరు స్టార్టింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ వింటున్నాను.
0: సో
3: బట్ అదే ఈ ప్రోగ్రామ్ ఎక్కడ మిస్ అయిపోయినా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను.
0: మీరు మా షో మిస్ వింటుంటారా?
3: రెగ్యులర్ వింటాను సార్, నేను వింటాను, బాట ప్రోగ్రామ్స్ అన్నిటికీ వస్తాను.
0: మీరు మిస్ అయ్యారు మరి
1: తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ కి రెండింటికి ఫేస్బుక్ పేజీలు ఉన్నాయి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీకు డెఫినెట్ గా ఫాలో చేస్తే మీకు ఇవన్నీ అప్డేట్స్ వస్తాయి సతీష్ గారు.
3: నేను ఆల్రెడీ బాట విరిజర్లు ఇవన్నీ రెగ్యులర్ నాది ఉంది నాది. సో తెలంగాణ చెప్పి నేను చేయలేదు.
1: దేర్ ఆర్ సెపరేట్ ఛానల్స్ ఫర్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్, బటాకి బటాకునే గానీ మన తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ కి సెపరేట్ ఛానల్ ఉంది.
2: మీరు బతుకమ్మ కూడా సెలబ్రేట్ చేస్తారా సతీష్ గారు?
3: అవునండి, అమ్మ వాళ్ళందరూ బతుకమ్మ తర్వాత లాస్ట్
2: డెఫినెట్ గా టీసీఏ హ్యాండిల్ ని ఫాలో అవ్వాల్సిందే. బతుకమ్మ ఇస్ అ వెరీ బిగ్ ఈవెంట్ నెక్స్ట్, అదే రాబోతుంది అక్టోబర్ లో. సో ఆ ఈవెంట్ మీరు అటెండ్ అవ్వాలనుకున్నా మీకు పూలకి కోఆర్డినేషన్ అండ్ ఎవ్రీథింగ్, యూ కెన్ బి అ వాలంటీర్ అస్ వెల్. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే
3: నేను ఆల్రెడీ బాటాలో వాలంటీర్ చేస్తానండి నేను రెగ్యులర్ గా.
2: ఓకే, దెన్ యు ఆర్ నాట్ ఫార్ ఫ్రమ్ టీసీఏ ఈవెంట్స్ ఆల్సో. డెఫినెట్ గా మీరు
1: వెరీ క్లోజ్ విత్ బాటా అండి.
3: అవునవును, అదే బాటలు అందరూ రెగ్యులర్ గా నేను కలుస్తూ ఉంటాను. మొన్న రామ్ మిర్యాల షో కూడా వచ్చి కలిసాను నేను. సో ఒక్కసారి నాకు ఫేస్బుక్ లో తెలంగాణ కల్చరల్ డే అని చెప్పేసుకుంటున్నారు,
0: నేను
3: వింటూ ఉంటాను. నేను
0: ఫేస్బుక్ లో కూడా పేజ్ ఉంది, దాన్ని దాన్ని కూడా లైక్ చేసి ఫాలో
3: అవుతుంది.
0: పండుగ గురించి చెప్పిండ్రు, మరి ఫుడ్ గురించి చెప్పలే.
3: ఫుడ్ అంటే అదే మెయిన్ గా సర్వపిండి మా అమ్మ బాగా చేస్తుంది ఫస్ట్ ది. మేము ఇండియాలో ఉన్నప్పుడు నేను రెగ్యులర్ గా ఒక 2 వీక్స్ కోసారన్నా అట్లా చేసేది అమ్మ రెగ్యులర్ గా. ఇంకా అది కాకుండా అరిసలు సకినాలు ఇవన్నీ మెయిన్ గా

0: ఈసారి మిమ్మల్ని బతుకమ్మలో కలవాలనుకుంటున్నాము. సో
1: చూస్తాను, ఎప్పుడే ఫాలో చేస్తాను, చూస్తున్నాను, అదే ఫేస్బుక్ చూస్తున్నాను.
2: బతుకమ్మ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ పేజ్ దొరికిందా మీకు?
1: దొరికింది దొరికింది, అది దాంట్లో చూస్తాను. నెక్స్ట్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ లో బతుకమ్మ సంబరాలది ఇప్పుడు ఆ పేజ్ స్క్రోల్ డౌన్ చేస్తుంది, కనిపిస్తోంది. ఆల్రెడీ ఫాలో చేస్తున్నాను.
3: ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ ఈవెంట్ అండి. బతుకమ్మ ఆడటం ఒక ఎత్తు, బతుకమ్మలు పేర్చడం, తెచ్చిన బతుకమ్మలు చాలా అందంగా, చాలా సక్సెస్ఫుల్ గా అవుతుంది. డెఫినెట్ గా వి లుక్ ఫార్వర్డ్ అండి.
0: ఎంత పెద్దగా పెరిగిందంటే, ఐ థింక్ విజయ్ గారు లాస్ట్ 20+ ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా. మేము శాన్ రమన్ లో ఒకటి, అండ్ దెన్ కూపటిల్లో ఈస్ట్ బేకి సౌత్ బేకి అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి రెండు చోట్ల బ్యాక్ టు బ్యాక్ వీకెండ్ చేస్తాం అనమాట. అండ్ ఐ థింక్ ఇప్పుడు విజయ్ గారు ఇంకా మాంటిక లాత్రాప్ అది కూడా ఎక్స్పాండ్ అయింది కదా కొంచెం.
2: అవును, అక్కడ శ్రీనివాస అక్కడ జరుగుతా ఉన్నాం.
0: కరెక్ట్. నమస్తే అండి, హలో తెలంగాణ అశోక్ స్వాగతం. మీ పేరు ఎక్కడ నుంచి?
4: నా పేరు జ్యోతి చిగుళ్ళపల్లి, శ్రీమౌంటి నుండి.
0: జ్యోతి గారు బాగున్నారా?
4: బాగున్నాను. మీరు బాగున్నారా? ఇంకా సేమ్ అదే క్వశ్చన్ లో ఉన్నారా? ఫేవరెట్ ఫెస్టివల్
2: ఏంటి? మీరు ఆన్సర్ చేసుకోవచ్చు, మీరే క్వశ్చన్ వేసుకోవచ్చు.
4: నా ఫేవరెట్ ఫెస్టివల్ ఏదో మీరు ఆన్సర్ చేయొచ్చు. యాక్చువల్ గా
2: క్వశ్చన్ ఒకటే ఒక ఫెస్టివల్, అది బతుకమ్మ. మీ ఇద్దరు పిల్లలు బతుకమ్మ చేస్తూ పెరిగారు, బేరియాలో పుట్టి పెరిగినా కూడా బతుకమ్మ సంస్కృతి తో ఇద్దరు పిల్లలు. వి ఆర్ సో హ్యాపీ. జ్యోతి హస్ బీన్ విత్ టీసీఏ ఫ్రమ్ ద డే వన్. అండ్ నిన్న అందరూ ఎంజాయ్ చేసిన నీలోఫర్ ఇరానీ ఛాయ్ జ్యోతి అండ్ అశోక్ గారు కలిపి చేసిన ఛాయ్ అది. అయిపోయింది 200 కప్పులు చేస్తే అరగంటలో అయిపోయింది. ఎవరికి కప్పులు తర్వాత వచ్చిన వాడికి
0: అక్కడ కెట్లు అరగంట సేపు అంతా మొత్తం
4: మాయమైపోయింది. తెలంగాణ సర్వపిండి కోసమే అందరూ, నేను వచ్చిన తర్వాత అందరూ నా స్టేటస్ అవి చూసేసి ఓ సర్వపిండియా, మేము కూడా వచ్చేవాళ్ళం, మాకు సర్వపిండి చాలా ఇష్టం, నెక్స్ట్ టైం మళ్ళీ చెప్పాలి మాకు అని అంటున్నారు.
2: అయితే మనం ఈసారి ఏం చేయాలంటే వారం నుంచే స్టేటస్ పెట్టుకోవడం మొదలు పెట్టాలి.
0: అంతే,
4: ముందు నుంచి పెట్టుకోవాలి. సర్వపిండి కావాలా బ్లాక్ యువర్ టైం అనేసి.
2: ఏమైందంటే మనకు ఒక వారం రోజుల ముందే బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి. దానికి మనకు లిమిటెడ్ నెంబర్స్ ఉండినాయి. వన్ వీక్ బిఫోర్ ద ఈవెంట్ ఈవెన్ హ్యాపెన్, అంత రద్దీగా ఉండింది ఈసారి. సో ప్రాబబ్లీ వి హావ్ టు రీథింక్ అబౌట్ దట్.
4: యా, ఇండోర్ కాకుండా అవుట్డోర్ పెట్టుకుంటే వి డోంట్ హావ్ ది లిమిటేషన్, కెపాసిటీ లిమిటేషన్స్ ఉండవు కాబట్టి కొంచెం బెటర్ గా, అంటే ఇంకొంచెం ఎక్కువ మందిని అకామిడేట్ చేయొచ్చు లాస్ట్ మినిట్ అయినా. ఇంకా ఇండోర్ తో కొంచెం అకామిడేట్ చేయడం కష్టమైంది. యా, బట్ ఇట్ వాజ్ రియల్లీ గుడ్, ఎవ్రీబడి ఎంజాయ్డ్. యా, ఫేవరెట్ ఫుడ్ లో లైక్ మల్లీదా అండ్ పెసరగారెలు విదు ఫర్ బతుకమ్మ, అవి రెండు, మల్లీద ముద్దలు అండ్ పెసరగారెలు. వేరే ఫెస్టివల్స్ కి కూడా లైక్ యూనో దసరాకి కోవగర్జలు చేస్తాము మా ఊర్లో. సో దోస్ ఆర్ మై ఫేవరెట్. సో దసరా, దీపావళి అండ్ లైక్ దోస్ స్వీట్స్.
3: ఎక్కడ నుంచి జ్యోతి గారు మీరు ప్రాపర్?
4: మెదక్ డిస్ట్రిక్ట్.
3: వెరీ నైస్.
2: అశోక్ గారి
4: లైక్ ఇప్పుడు రైట్ నౌ సిద్దిపేట్ కదా, ది థింగ్ చేంజ్డ్. యా, సిద్దిపేట్, యా సిద్దిపేట్ మెదక్ ఏరియాలోనే. యా, గజ్వేల్ సిద్దిపేట్.
2: సతీష్ అండ్ జ్యోతి, యూ బోత్ ఆర్ ఇన్స్టెంట్ విన్నర్స్. ప్లీజ్ సెండ్ ఏ ఇమెయిల్ టు virijallu@gmail.com అండ్ క్లెయిమ్ యువర్ ప్రైజ్.
0: జ్యోతి గారు మీకు

0: ఫుడ్ చెప్పి నాకు ఇప్పుడు నోరు చూస్తున్నారండి, ఆకలిస్తుంది నాకు. ఇప్పుడు బతుకమ్మ పండుగ ఆకలి వస్తుందేమో.
1: ఏం లేదు, ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు మనం. వచ్చేసేయండి మా ఇంటికి, నేను చేసి పెడతాను పెసరకారులు అండ్ మళ్ళీ ముద్దలు.
0: విఆర్ రెడీ,
1: ఎస్, ఎనీ టైం.
0: థ్యాంక్ యూ జ్యోతి గారు.
2: థ్యాంక్ యూ అండి.
1: ఓకే అండి,
0: ఓకే ఓకే. సో మనం ఒక చిన్న బ్రేక్, ఇంకొక కాల్, లెట్స్ టేక్ ది కాల్.
2: హలో, స్వాగతం. మీ పేరు?
3: ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ అవుతారన్న శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
0: హలో,
3: నాకు తెలియదు అసలు, తెలియదు.
4: రేడియోలో చెప్తా ఉన్నాము, అన్ని చేశాం కదండి. మీరు తెలంగాణ రేడియో పేజ్ గానీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ పేజ్ గానీ ఫాలో కావట్లేనట్టుంది.
3: ఇక జనరల్ మెసేజ్ వస్తుంటే అట్లా చూస్తున్నాను. రమేష్ చెప్పింది కానీ, రమేష్ గారు ఏమన్నారు అంటే ఉన్నది కానీ నేను చూసి పంపిస్తాను మెయిల్ అన్నారు. మీరు మెయిల్ పంపించలేదు కదా ఈమెయిల్? ఇక తొందరలో ఆయన బిజీ మర్చిపోయింది. తర్వాత టెక్సాస్ లో ఇంది అని చెప్పంటే బహుశా దాని గురించి చెప్పినా అనుకున్నాను.
4: ఓకే, నా దగ్గర మీది అమర్నాథ్ చెన్నోజీది ఉంది. నేను ఒక పని చేస్తాను, మిమ్మల్ని యాడ్ చేస్తాను టీసీఏ గ్రూప్ లో, యాడ్ చేస్తాను.
0: బ్యాక్ టు క్వశ్చన్, ఇప్పుడు మీ ఫేవరెట్ పండగ ఏది? ఫస్ట్
3: సంక్రాంతి,
0: సంక్రాంతి అండ్ దసరా. ఓకే, అండ్ దెన్
3: మంచిగా
0: తెలంగాణ ఫుడ్ వస్తుంది.
3: ఫేవరెట్ ఫుడ్ తెలంగాణ ఫుడ్ అంటే సకినాలు బాగుంటాయి, సర్వే పిండి, ఉప్పుడు పిండి మొదలైనవి.
0: మీరు ఆ రెండు మిస్ అయ్యారు మొన్న ఆదివారం రోజు.
4: సకినాలు ఉప్పుడుపిండి చేయలేదు మనం, కానీ సకినాలు అండ్ ఇది రెండు మిస్ అయినారు.
0: సర్వే పిండి లైవ్ అక్కడ అట్లా వచ్చి అట్లా ఎగిరిపోయింది. సకినాలు కూడా చాలా బాగుంది.
3: అదే దన దన పెళ్లి అయితే కానీ వాళ్ళకన్నా అంటారు.
4: దన దన దానికి పెళ్లి కానీ వాళ్ళకి అనాం లిక్కే హే.
0: నెక్స్ట్ టైం తప్పకుండా బతుకమ్మ అప్పుడు మిస్ అవ్వకుండా, నెక్స్ట్ ఇయర్ మిస్ అవ్వకుండా తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో
2: మచ్.
0: ఓకే, సో మనం ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తీసుకుని వచ్చి మళ్ళీ కంటిన్యూ చేద్దాము. సో మీరు కాల్ చేసిన నంబర్ 877-265-5992. మేము చిన్న షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చేస్తామండి. లెట్స్ టేక్ అ బ్రేక్.
5: Rock star TSP Live, Bata, Bay Area Entertainments and Realtor Nagaraj Annaya in association with Apex Consulting Services present Rock star Devi Sri Prasad live in concert.
6: Nenu pakka local, pakka local, nenu pakka local.
5: June 26th, 8 PM at San Jose Civic. Group discounts are now live. Get 15% off when you book 4+ tickets in VVIP, VIP or Platinum categories. Get 10% off when you book 4+ tickets in Gold. Get 10% off when you book 10+ tickets in Silver or Bronze. For tickets, visit bata.org. Platinum sponsor, Senior Loan Officer Saujanya Anubotu. Gold sponsor, Amogham Indian Cuisine.
7: Mantra India is now available for full-service catering.
8: Full-service catering.
7: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 AM to 5 PM for catering needs. Email them at mantraindiacatering@gmail.com. or call 650-960-1001. Mantra India.
9: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడ? ఒక్కరున్నారండో కావ్య ఫుడ్స్, అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
10: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
8: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasri. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
11: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
12: Ready to upgrade your home or downsize but don't know where to start? I've got you. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert and a dream maker. Whether you're moving up to your dream home or simplifying your life, I handle both sides of your move as your realtor. I unlock your equity upfront so you can buy your next home first. Then I list and sell your current home for a maximum profit. No stress, no guesswork, just a smooth transition. Call 408-805-4653. That's 408-805-4653. Get your free transition strategy at Nagaraj Homes.com. That's NagarajHomes.com. Nagaraj Anaya, your magic realtor. Make your move today. NMLS 193-8293.
13: Looking for the perfect family day out? Join the San Francisco Unicorns for Family Day, presented by Toyota, on Saturday, June 21st from 1 to 5 p.m. at Adrian Wilcox High School. What better way to celebrate Father's Day with fun, family, and cricket? Meet international cricket superstar Ravi Chandran Ashwin, Matt Short, Finn Allen, and more. Kids can jump into a special cricket clinic hosted by SFU players and Aspire Cricket. Games, activities, music, and unforgettable memories for the whole family. Don't miss San Francisco Family Day, presented by Toyota, June 21st at Adrian Wilcox High School. For more information, head to sfunicorns.com.

0: ఓకే, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ షో అండి. ఐ థింక్ వీ హ్యావ్ అ కాల్, లెట్స్ టేక్ ద కాల్. నమస్తే అండి, మీరు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హోల్డింగ్ ద లైన్. మీ పేరు ఎక్కడి నుంచి?
1: నా పేరు ఎంజే అండి.
0: ఎంజే గారు నమస్కారం, బాగున్నారా అండి? చాలా
1: నమస్కారం. జై తెలంగాణ.
2: తెలంగాణ పూజ పూజ చేయండి, మన వర్కం పండుగ స్టార్ట్ కాదు.
1: దట్స్ మై ప్లెజర్. అయితే నేను మొన్న రాలేదు ఆ ఈవెంట్ కి, ఎందుకు అంటే రిజిస్టర్ చేసుకోకపోతే అన్ని ప్లీజ్ డోంట్ రిజిస్టర్ ఇట్ ఇస్ ఫుల్ అని కూడా టీసీఏ మన గ్రూప్ లో చూశాను మెసేజ్.
2: అయిపోయిందండి అది, మీరు చెప్పాల్సింది నాకు.
1: అయిపోయింది. అయితే నేను ఏమంటే ఐ మిస్ దట్ ఈవెంట్. తర్వాత మీ ఫోటోలు అవన్నీ పెట్టని చూస్తుంటే ఐ వాజ్ లేట్ ఇన్ రిజిస్టరింగ్. సో అదొకటి. తర్వాత ఇప్పుడు తెలంగాణ గురించి మనతో మాట్లాడుకుంటాం. నాకు తెలిసిన కొన్ని విషయాలు పంచుకుందామనే సో దట్ అందరికి తెలుసుంటుంది ఆల్రెడీ. సో లెట్ అస్ మనం ఈ తెలంగాణ సాహిత్యం గురించి కొద్దిగా మనం మాట్లాడుకుంటే, యశోదారెడ్డి గారు అని ఉన్నారని ఇప్పి యశోదారెడ్డి గారు మంచి సాహితీవేత్త. ఆవిడ ఐ థింక్ ఉస్మానియా సిటీలో కూడా పనిచేసింది. ఆవిడ తెలంగాణ సాహిత్య చరిత్ర అని ఒక పుస్తకం రాసింది. సో అది పిడిఎఫ్ ఎవరు వెతికినా దొరుకుతుంది ఇంటర్నెట్ లో. సో దెన్ వీ నో ది ఎంటైర్ థింగ్. మీకు మనకు పోతన ఒకడే తెలుసు, మరి పాల్కుర్తి సోమనాథుడు అని కూడా అతని కంటే ముందు ఉన్నాడు, పోతన కంటే ముందు, నన్నయ్య తర్వాత పోతన కంటే ముందు. పాల్కుర్తి అతను వీరశైవం గురించి ద్విపద కావ్యాలు అవన్నీ చాలా రాశాడు. సో అతను తెలంగాణ గడ్డకు చెందిన వాడే పోతన ఒకడు. ఆ తర్వాత ఇక మరి మామూలుగా మనకు ఇప్పుడు లేటెస్ట్ గా మాట్లాడుకోవాలంటే గద్దర్ అంధశ్రీ. ఇక మనకు అంధశ్రీ గురించి తెలుసు. అంధశ్రీ అనే అతను అతను ఏ బడికి పోలేదు, ఎక్కడికి పోలేదు, బట్ మీరు అతని స్పీచ్లు వింటే, అతని పాటలు వింటే ఇక మనకు ఆశ్చర్యం ఇస్తుంది అన్నమాట. ఏంటి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది?
2: ఒక తాపి మేస్త్రి ఆయన యాక్చువల్లీ.
1: ఇప్పుడు ఒక ఎగ్జాక్ట్లీ మేస్త్రి, ఒకళ్ళ దగ్గర పనిచేసేవాడు, తల్లిదండ్రుల దగ్గర పెరగలేదు, భుక్తి కోసం అంటే ఒకళ్ళ దగ్గర పనిచేసుకుంటూ ఈ కడుపు నింపుకోవడానికి చేస్తూ ఇవన్నీ నేర్చుకున్నాడు. ఎవరో ఒక గురువు ఉన్నాడంటాడు, బట్ అతను ఈక్వల్ గా మీరు ఎవరన్నా పండితుల దగ్గర కూర్చోబెట్టి మాట్లాడండి, ఆ లెవెల్ లో మాట్లాడతాడు, వాళ్ళని కన్విన్స్ చేస్తూ.
2: అంటే గుండె
1: మరి
2: ప్రజాకౌలు అనమాట.
1: అయితే గద్దర్ ఏమో చదువుకున్నవాడు ఉన్నాడు, కానీ ఇతనికి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు చదువు. అలాగే మనం చెప్పుకోవాల్సిన వాడు మన సినారాయణ రెడ్డి ఉన్నాడు. ఇక అతని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మనకు. మనకు ఈ అంధశ్రీ రాసిన పాటలో రామప్ప అని వచ్చింది కదా. ఆ రామప్ప అనేది మనకు ఇది నేషనల్ హెరిటేజ్ సైట్, వన్ ఆఫ్ దెమ్, రైట్. సో ఆ రామప్ప మీద పద్య నాటకం రాశాడు సీనారాయణ రెడ్డి. సో రామప్ప వెళ్ళని వాళ్ళు ఆ పద్య నాటకం చదివితే దాని అందం కళ్ళ కట్టినట్టు ఉంటుంది అన్నమాట ఆ చదువుతుంటే.
2: అంటే రామప్పకి తెలుసో తెలియదు, రామప్పకి అంటే ప్రపంచంలో ఎక్కడ దేవాలయం, హనుమాన్ దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, కృష్ణా టెంపుల్, లేకపోతే వినాయకుడు టెంపుల్, ఇది అంటాం సరస్వతి దేవి టెంపుల్ అంటాం, కానీ ఒక శిల్పి పేరు మీద రామప్ప అనేది ఒక శిల్పి టెంపుల్ కట్టడం అనేది కేవలం తెలంగాణలోనే జరిగింది. అంటే పనికి పనితనానికి అంత వాల్యూ ఇస్తామన్నమాట.
1: ఎగ్జాక్ట్లీ. సో అయితే అదే అప్పుడు ఆ చెక్కే సందర్భం రాజు ఈ రామప్ప శిల్పి వాళ్ళలో మనసులో ఏం వెళ్ళింది, ఎలా రూపు తెచ్చుకుంది మొత్తం ఈ శ్రీనారాయణ రెడ్డి గారు పద్య నాటకాలు రాశారు కాబట్టి అది ఎవరైనా చదివితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా మనకు దట్ ఇస్ వన్ రామప్ప వైభవం ఏదో ఉంటుంది. యశోదారెడ్డి గారు తెలంగాణ సాహిత్య చరిత్ర, యశోదారెడ్డి తెలంగాణ సాహిత్య చరిత్ర రాసింది. దట్ ఈస్ వాల్యూడ్ లైక్ వెరీ మచ్. మనకు ఇక చెప్పుకోవాల్సింది మన రామదాసు మన తెలంగాణకి సంబంధించిన వాడే. రామదాసు భక్త రామదాసు భక్త రామదాసు పేరు మీద ఇప్పుడు ఎంత ముందు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అనేది ఇప్పుడు రెండుగా విడిపోయింది, రాజమండ్రిలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అయింది, తెలంగాణలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ దాని పేరు మార్చారు. సో అయితే అది వాళ్ళు ఈ మధ్యలోనే ఆ తెలంగాణ వైస్ ఛాన్సలర్ అని మీట్ అయ్యాను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు. అతను అతను ఏం చెప్పాడు అంటే రామదాసు సాహిత్యం కీర్తన సంగీతం మీద ఒక కోర్స్ ఏది సర్టిఫికేట్ కోర్స్ అంటారు చూడండి, దాన్ని స్టార్ట్ చేశారు. ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ రామదాసు కీర్తన సాహిత్యం ఏంటి, ఆ తాళం ఏంటి, ఆ రాగాలు ఏంటి అనేది తెలుసుకోవటానికి 6 మంత్స్ సర్టిఫికేట్ కోర్సు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎస్టర్ పోషి శ్రీరాముల యూనివర్సిటీ వాళ్ళు. సో ఎనీబడీ కెన్. సో అనేది ఏంటి అంటే సో వి అంటే మనం చదువుతుంటే మనకు తెలుసుకుంటుంటే ఇంకా తెలంగాణ గురించి ఎక్కువ తెలుస్తుంది అని నాకు, నేను ఈ మధ్యలో నేర్చుకున్నది మన శ్రోతలతో పంచుకుంటున్నాను. ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలా మందికి. బట్ ఐ మీన్ అంటే మనం ఇప్పుడు ఏదో అనుకుంటాం కదా, తెలంగాణ గద్ద నుంచి రకరకాల అప్పుడు రాజులు పోషించారు కవులను కళలను. ఆంధ్ర నాట్యం బైదివి, ఆంధ్ర నాట్యం అనేది కరీంనగర్ నుంచి అతను కళాకృష్ణ అని ఒకతను ఉన్నాడు, అంటే దాని పేరు ఆంధ్ర నాట్యం అని పెట్టాడు కానీ దట్ ఈస్ ఓన్లీ స్పెసిఫిక్ టు అవర్ తెలంగాణ నుంచి పుట్టింది అనమాట అది. అంటే నాకు తెలిసినంత వరకు అది కూచిపూడి నుంచి కొంత వేరియేషన్స్ తోని వాటితో అతను హీ ఆంధ్ర నాట్యం అని పి కళాకృష్ణ గారు దాన్ని ఒక పెద్ద ఒక రూప్ ఇచ్చాడు, ఒక షేప్ ఇచ్చేసాడు దానికి. నౌ ఇట్ ఈస్ వెరీ పాపులర్. అండ్ ఇంకా మీకు తెలిసింది ఇంకా చాలా ఉన్నాయి కదా, జానపద కళలు అని చెప్పుకుంటే ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. బట్ ఒకటేంటయ్యా అంటే మీరు ప్రజా కవులు అన్నారు కదా విజయ్ గారు, ప్రజా కవులు పాత కాలంలో వాగ్గేయకారులు అనేవాళ్ళు ఎవరు, మన అన్నమయ్య కానీ త్యాగరాజు కానీ, అంటే వాళ్లే సాహిత్యం రాస్తారు, వాళ్లే రాగం కట్టుకుంటారు, వాళ్లే పాడతారు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని. లైక్ వైజ్ ఈ లేటెస్ట్ కాలంలో ఈ గద్దరైనా అంధశ్రీ అయినా ఇంకా వేరే ప్రజాకులు ఎవరైనా మన హనుమంతు కొడుకున్నాడు సుద్దాల అశోక్ పేజ్ అయినా గోరటి వెంకన్న దీజ వీళ్ళందరూ ఇప్పుడు ఆధునిక వాగ్గేయకారులు, అంటే వాళ్లే రాసుకుంటారు, వాళ్లే రాగం కడతారు, వాళ్లే అయితే డాన్స్ చేసుకుంటూ లేకుంటే ఏదో వాయించుకుంటూ ఆ గద్దర్లాగా కాళ్ళ గజ్జలు కట్టుకోను. సో దే డూ ఇట్. సో దీస్ ఆర్ ఆల్ ది పీపుల్ కన్సిడర్ ది ఆధునిక వాగ్గేయకారులు. సో ఐ థాట్ ఐ జస్ట్ ఐ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది గ్రేట్ థింగ్ అని అనుకున్నాను. దర్శాలండి, ఐ హ్యావ్ మీద ఏమన్నా ఉంటే మీరు చెప్పొచ్చు.
2: సో మచ్ ఇన్ఫర్మేషన్. ఒకటి ఆంధ్ర నాట్యం అనేది, రెండవది యశోదారెడ్డి గురించి మీరు చాలా నాలెడ్జ్ షేర్ చేశారు, రామప్ప గురించి సినారే రాసిన రామదాసు అనేది నాకు తెలియలేదు. సో దట్స్ అ వండర్ఫుల్.
1: అంటే సినారే మాట వచ్చింది కాబట్టి అండి, సినారే మాట వచ్చింది కాబట్టి జ్ఞానపీఠ్ వచ్చింది కదా అతనికి 1992 95 అది విశ్వంభరావు అని అతను ఒక పద్యకావ్యం రాశాడు, దానికి వచ్చింది అనమాట. విశ్వంభర చాలా బాగుంది, చిన్న పుస్తకం, దీర్ఘ కవిత, పద్య రూపంలో ఉంటుంది, పద్యకావ్యం లాగా ఉంటుంది. అది ఎవరైనా చదివి అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అది ఒక మనిషి అంటే ప్రకృతిలోంచి మనిషి పుట్టుక నుండి ఇప్పటి వరకు మనిషి ఎలా పరిణామం చెందాడు, ఎలా ఆటుపోట్లకు లోనయ్యాడు, ఎలా యుద్ధాలు సృష్టించుకున్నాడు, ఎలా శాంతి కోసం ప్రతాపిస్తున్నాడు, అవన్నీ ముందు అసలు పుట్టిన తర్వాత ఈ ప్రకృతిని చూసి ఎలా ఆశ్చర్యపోయాడు, ప్రకృతిని తనకు ఎలా తనకు పనిచేసేటట్టు ఎలా అలవాటు చేసుకున్నాడు, అవన్నీ ఉంటాయి. సో ఎనీబడి కెన్ రీడ్ ఇట్. విశ్వంభర, ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ 100 pages బుక్ విత్ దీర్ఘ కవిత.
2: వండర్ఫుల్ అండి.
1: దెన్ వి నో మోర్ అబౌట్ అవర్ పీపుల్. నాకు తెలిసి షేర్ చేసుకుంటున్నాను, ఎవరికి తెలియదు, చాలా మందికి తెలిసి ఉంటుంది.
0: ముగ్గురులో
3: డెఫినెట్ గా
2: నేను చెప్తున్నాను కదా, రెండు యశోదరెడ్డి గారి గురించి తెలియదు, మన రామప్ప అని సినారే రాసింది కూడా నాకు తెలియదు. సో దీస్ ఆర్ రియల్లీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.
0: మీరు ఆన్లైన్ చోట్ల చాలా వాల్యుబుల్ ఇస్తుంటారండి. సో తప్పకుండా
2: మీరు ఈమెయిల్
1: పంపించండి,
2: మీరు ఈమెయిల్ పంపించండి జిమెయిల్ కి ఎంజే గారు. థ్యాంక్ యూ. అండ్ చమర్నాథ్ గారు మీరు కూడా పంపించండి.
0: ఓకే. సో మనం ఇంకొక బ్రేక్
2: తీసుకోవాలి,
0: ఒక చిన్న బ్రేక్ తీసుకోండి, వచ్చేసి విల్ కమ్ బ్యాక్ అండ్ కంటిన్యూ. ఓకే, లెట్స్ టేక్ బ్రేక్.
4: Rockstar BFP Live, Bata Bay Area Entertainments and Real

0: ఓకే, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ తెలంగాణ రేడియో షో అండి. సో మాకు తెలంగాణ ఫార్మేషన్ డే స్పెషల్ చేస్తున్నాము. ఇంతవరకు చాలా మంది కాల్ చేసి ఎంజే గారు చాలా మంచి మంచి ముచ్చట కూడా చెప్పారు. దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మరి విజయ్ గారు ఇంకా ఏమైనా చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అన్న ఉంటే కనుక షేర్ చేసుకున్నా. మనకి ఒక 5 నిమిషాల టైం ఉంది.
1: అంటే తెలంగాణ ఎవరు అడిగారు ఇప్పుడు మనకి తెలంగాణ జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే కొన్ని 2-3 విషయాలు మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒకటి మిషన్ భగీరథ, తాగునీటికి కటకట అనిపించేది తెలంగాణ రాకముందు. యాక్చువల్ 2014 కట్టం హైదరాబాద్ లో కూడా ప్రాబ్లం ఉండేది, బయట కూడా ప్రాబ్లం ఉండేది. బట్ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత మన వాగులు, కుంటలు, చెరువులు అన్ని నిండిపోయినాయి. ప్లస్ ఇంటికి తాగునీరు అది వస్తా ఉంది. ఇంకొకటి ఐటీ రంగం, అంటే అది తెలంగాణ వచ్చినా అంటే, బట్ ఐనో పర్సనల్లీ కేటీఆర్ ఎట్లా స్ట్రగుల్ అయినాడు, ఎట్లా ఒక సేల్స్ మ్యాన్ లాగా విధులెంబడి తిరిగినాడు అమెరికాలో. ప్రపంచ స్థాయి అంటే ఐటీ, హైదరాబాద్ అంటే తెలియని ప్రపంచంలో, బెంగళూరు ఒకటే తెలిసేది అంతకుముందు, ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలియని వాళ్ళు ఐటీ రంగంలో ఎవరు ఉండరు ప్రపంచంలో, ఏ కార్నర్కి వెళ్ళినా కూడా. మన ఎవరో ఫ్రెండ్ ఒక అతను స్కాట్లాండ్ నుంచి వచ్చాడు, ఆయన చెప్తా ఉండినాడు, ఈజ్ యంగ్ గై 35 ఇయర్స్ ఓల్డ్, వచ్చేసి హరి ఫ్రమ్ హైదరాబాద్ అని అడిగాను నన్ను. ఎట్లా అంటే, నో ఎవ్రీ 10, 9 people out of 10 ఆర్ హైదరాబాద్ అంటే హ్యావ్ యూ విజిటెడ్ అంటే, హీ సెడ్ హీ హాస్ విజిటెడ్ మోర్ దాన్ 70 times.
2: ఓ మై గాడ్.
1: హీ సెడ్ హీ నోస్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ హైదరాబాద్. హీ వర్క్స్ ఫర్ ఎ కంపెనీ అండ్ హీ సీ హీ టీమ్ సిట్స్ ఇన్ హైదరాబాద్ అండ్ హీ హ్యాపెన్స్ టు గో ఎట్లీస్ట్ 4 times, ఇఫ్ నాట్ మోర్ 4 times ఏ ఇయర్.
2: Oh.
1: And he said sometimes he goes 10 times a year, every month once.
2: Oh my god. Okay.
1: So how many times he made visit? He must be 40-45 years old. I don't know how old he is, but he was looking very young. I was surprised when he said he visited 50-60 times. ప్రాబబ్లీ అమెరికాకి వచ్చిన తర్వాత మనమే పోలేదు అన్ని
0: రోజులు. ఓకే, సో మనకి ఇంకా 2-3 నిమిషాలు ఉంది విజయ్ గారు. సో క్విక్ గా ఒక రాబోయే ఈవెంట్ గురించి చెప్తాం అనుకుంటున్నాం. డిఎస్పీ దేవిశ్రీ ప్రసాద్ ఈస్ కమింగ్ బ్యాక్ ఇన్ బే ఆన్ 26 జూన్ ఆన్ ఫ్రైడే. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ శాన్ జోసే సివిక్ అండి. మీరు ఇంకా టికెట్స్ తీసుకోకపోతే కనుక కొన్ని స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నాయండి. bata.org కలండి, bata.org దానిలో వెళ్ళండి. అగైన్ మార్క్ యువర్ డేట్స్, ఇట్స్ జూన్ 26th ఫ్రైడే ఎయిట్. సో మధు ప్రతీష గారు, మీకు డిఎస్పీ అంటే ఏం గుర్తొస్తుంది? దేవిశ్రీ ప్రసాద్ కదా,
2: దేవిశ్రీ ప్రసాద్ మూవీస్.
0: దేవిశ్రీ ప్రసాద్ అనేది తెలుసు కదా. నేను డిఎస్పీ ఇంకొక మీనింగ్ నేను పెట్టుకున్న మీనింగ్ ఇది.
2: ఓకే,
0: డి అంటే డప్పు కొడతాడు అంటే మ్యూజిషియన్. ఓకే, ఎస్ అంటే స్టెప్ వేస్తాడు, డాన్స్ బాగా వేస్తాడు. పి అంటే పాట పాడతాడు. సో డిఎస్పీ ఆ రోజు మన కోసం డబ్బు కొడతాడు, స్టెప్ లేస్తాడు, పాట పాడతాడు. సో మీరు అది మిస్ అవ్వద్దు అంటే తప్పకుండా మీరు టికెట్ తీసుకోండి, bata.org వెళ్ళి టికెట్ తీసుకోండి. ఇట్స్ 26th జూన్ శాన్ జోసే సివిక్ లో. bata.org వెళ్తే డీటెయిల్స్ ఉన్నాయి అండ్ కొన్ని ప్రమోషన్స్ నడుస్తున్నాయండి, డిస్కౌంట్ ప్రమోషన్స్. సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో మరి ఇవాళ టాపిక్ వస్తే చాలా ఇంట్రెస్టింగ్ అయింది, చాలా విషయాలు మేము కూడా తెలుసుకున్నాం. విజయ్ గారు థ్యాంక్స్ మీరు షేర్ చేసుకున్నది. అండ్ మన కాలర్స్ కూడా ఫోన్ చేసి మనకి తెలియని విషయాలు చాలా చెప్పిండ్రు, చాలా చాలా సంతోషపడింది. యా, సో మరి మీరు విజయ్ గారు ముందు చెప్పినట్టుగా ఇవాళ కాల్ చేసిన వాళ్ళందరూ విన్నర్సే. సో ఇవాళ కాల్ చేసిన వాళ్ళు సతీష్ గారు ఫ్రం ఫ్రీమాంట్, జ్యోతి గారు ఫ్రం ఫ్రీమాంట్, అమర్నాథ్ గారు ఫ్రం శాంటా క్లారా అండ్ ఎంజే గారు ఫ్రం మెల్పిటాస్. మీరందరూ విన్నర్స్. ఇవాళ మీరు మాకు virujallu@gmail.com virijallu@gmail.com కి ఈమెయిల్ ఇచ్చండి. విన్నర్స్ ఆఫ్ ఆల్ తెలంగాణ షో ఆన్ June 2, 2026 అని సబ్జెక్ట్ పెట్టండి, మీ గిఫ్ట్ మీకు అందరూ వచ్చేస్తాయి. సో మరి నెక్స్ట్ వీక్ కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకుని మేము మళ్ళీ వచ్చేస్తామండి లైవ్ షోతోని. అంతవరకు స్టే సేఫ్, స్టే హెల్తీ అండ్ స్టే హ్యాపీ. సైనింగ్ ఆఫ్ దిస్ గల్లీ మళ్ళీ ఏకే సుధాకర్,
1: విజయ్ చావా
2: అండ్ ప్రత్యూష్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
2: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిధమ్ కోసం అర్థం పద్ధతులని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలిం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు?
1: చెప్పాలే, కానీ డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: been coming for you.
1: Ha ha.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One. When a girl hugs you and says love you, let charambola. When she looks at you and looks cute.

0: పరిస్థితి బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

Don't stop dancing. Bona galu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
9: విరిజన్లు రేడియో.
8: మజా చేయాలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఆ ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

అల్లుడు, ఈ డిక్చిక్ డిక్చిక్ పాటలొద్దు గాని మన మీటర్ లో పాటేసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ travelopod.com.
3: ఇంకేంటి
4: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
3: ఓ కంసామిద.
4: కంసామిదానా అంటే
3: కొరియన్ లో థాంక్స్ అని అర్థం.
4: కంసామిద.
3: బై
4: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Congratulations, Ricky.
8: Thank you.
7: Putti, thank you kaadu. Koncham naaku some time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు?
1: చెప్పాలే, కానీ టోల్మి అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
3: విరిజల్లు రేడియో.
4: Yeah.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at
4: 408-805-4653 or visit nagarajhomes.com. Committed to data privacy and protection. Visit

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నాకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద.
0: నైస్.
1: కంసామిదా.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఉంటే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మన పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at
4: 408-805-4653 or visit nagarajhomes.com. Easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Congratulations, Vicky.
4: Thank you.
3: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
2: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతోకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Hey pilla, atta navis is parpu make babu.
10: Meerentra nanu chustunaru
9: evadi dappadu kottanda.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరి

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. Raju, nu eppudu van kodutunnadu? Ha? Manaku pellaina van kodutunnadu, manaku pillalu puttina van kodutunnadu, mana musulana vaipara van kodutunnadu. Sarena? Inkoti, manam preminchukunnadu evariki cheppu.
9: Cheppanle gaani టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
8: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని డోల్మి అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధతులేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit